శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూలై నెల 14వ తేదీ మంగళవారం, నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 44 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే పథకం ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈరోజు మూడవ నమస్తే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పోలవరం ప్రాజెక్టును

ఆదేశించి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2027 మార్చి నాటికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది. ఇమ్మిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం 39వ స్థానంలోకి చేరింది. బాలికా విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆయన మంత్రి ఎస్ సవితతో నిన్న పర్యటించి 60 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డును ప్రారంభించి జ్యోతిబాపులి బాలికల పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు మిషన్ మార్చ్ ఎస్ఎస్సీ 2027 కార్యాచరణకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి నవంబర్ 30 వరకు పాఠశాలల్లో అమలుపరచనుంది. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకం అమలుకు మొదటి 3 నెలల కోసం 3,710.19 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వాటాతో కలిపి నిధుల వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ విడుదల చేసింది. రాష్ట అభివృద్దిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లు కోరారు. రాష్ట ప్రభుత్వం ఇటీవల నియమించిన వీరంతా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వీరిని స్థానిక ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సమయం 6:03:30. ఇప్పుడు వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: జై భజరంగ భళీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు.

0: వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి. 19-24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్దరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325

0: పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17న వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ది చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ది చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంట 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్

0: భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్దిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world between many conflicts and tensions, India has consistently fought dialogue and diplomacy. We have sought to bridge fences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We do that India's presence in the Security Council will help strengthen decision-making and is vital for them.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచెరియలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయం

0: అయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కి పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురాని విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే దీ హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా, పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా, సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత

0: 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము.
1: 71వ శ్లోకం.
2: శ్రద్ధామానసూయశ్చ

0: ज्ञान प्राप्नुयात् पुण्यकर्मणाम्।
1: శ్రద్ధావాన్, శ్రద్ధ గలవాడును, చ మరియు అనసూయః, చదివేవారి మీద, చదివించేవారి మీద దోషారోపణ బుద్ధి లేనివాడును అయినటువంటి యహ, ఏ నరః, మానవుడు, శృణుయాత్ అపి, ఈ గీతా గ్రంథాన్ని విన్నా కూడా, సహ అపి, అతడు కూడా, ముక్తః, పాప విముక్తుడై, పుణ్యకర్మణాం, యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసేవారి యొక్క, శుభాన్, శుభప్రదమైన లోకాన్, స్వర్గాది పుణ్యలోకాలను ప్రాప్నుయాత్, పొందుతాడు.
0: శ్రద్ధామాననసూయశ్చ

0: तान प्राप्नुयात् पुण्यकर्मणाम्।
1: అర్జున, ఈ గీతాశాస్త్రం యొక్క అర్థం సరిగా తెలుసుకోలేకపోయినప్పటికీ ఈ శ్లోకాలను ఒట్టిగా పారాయణ చేసినా లేదా ఇతరులు పారాయణ చేస్తుంటే విన్నా చాలు. అయితే చదవడం కానీ వినడం కానీ శ్రద్ధగా చేయాలి. చదివేవారి మీద, చదివించేవారి మీద, గీతాశాస్త్ర ప్రవర్తకుల మీద దోషారోపణ చేసే బుద్ధి లేకుండా చదవాలి. మానవులు ఎవరైనా సరే ఇలా చేస్తే వారి పాపాలు తొలగి పుణ్యాలు పెరుగుతాయి. యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసే పుణ్యాత్ములకు లభించే స్వర్గాది పుణ్యలోకాలు వీరికి కూడా లభిస్తాయి.
0: శ్రద్ధామాననసూయశ్చ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. మరి కాఫీ టైం ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈరోజు డే స్పెషాలిటీస్ అండ్ ఇంకా బోల్డ్ అన్ని విషయాలు కవర్లు మాట్లాడుకునే ముందు, మన జీవితంలో మనం చాలా వస్తువులు చూస్తుంటాం కదా, అయితే కొన్ని కొన్నిసార్లు చిన్న వస్తువులే అనిపిస్తాయి, కానీ అవి మన జీవితానికి సంబంధించిన గొప్ప పాఠాలు నేర్పుతాయన్నమాట. మరి అలాంటి వాటిలో పెన్సిల్ కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు ఈ పెన్సిల్. అయితే ఇది కేవలం అక్షరాలు రాయడానికి

మాత్రమే కాదండి, మన జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో కూడా మనకైతే నేర్పిస్తుంది. సో మరి ఆ పెన్సిల్ మనకు చెప్పేటువంటి జీవిత సత్యాలు ఏంటో తెలుసుకుందామా? మనం పెన్సిల్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? షార్ప్ చేస్తాం కదండి. అయితే ప్రతిసారి పదును పెట్టినప్పుడు కొంత భాగం తగ్గిపోతుంది అని అది బాధపడుతుందా? లేదు, దానివల్ల నేను మరింత బాగా రాయగలుగుతుంది మనకి పెన్సిల్ ద్వారా. అలాగే మన జీవితంలో మనకు వచ్చేటువంటి కష్టాలు కానీ సవాళ్ళు కానీ ఇవన్నీ కూడా మనల్ని అలా షార్ప్గా అంటే బలంగా సమర్థులుగా మారుస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చేసినటువంటి తప్పులను మనం సరిదిద్దుకోవచ్చు. ఎలా అయితే పెన్సిల్తో రాసింది ఎరేజర్తో కాస్త ఎరేజ్ చేయొచ్చు అలా అనమాట. అండ్ అలాగే మనకి పెన్సిల్ బయట జస్ట్ చిన్న కలప అలా ఉంటుంది కదా, కానీ లోపల రాసేది మాత్రం గ్రాఫైట్. అలాగే మనిషికి రూపం కంటే కూడా గుణం, జ్ఞానం, మంచితనమే గొప్పవి అని పెన్సిల్ మనకి చెప్తుందన్నమాట. అండ్ అలాగే ఒకసారి మనం పెన్సిల్ విరిగిపోయింది అనుకోండి, వదిలేస్తామా? లేదే, దాన్ని మళ్ళీ ఎటువైపు కావాలంటే అటువైపు మళ్ళీ షార్ప్ చేసి యూజ్ చేస్తాం. అలాగే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకి అపజయాలు రావచ్చు, మనం నిరాశకి గురి కావచ్చు, కానీ అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ మనం ప్రయత్నించి విజయం సాధించవచ్చు అని మనకు పెన్సిల్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే పెన్సిల్ ఉన్నంత మాత్రాన అదంటే అది రాసుకుంటూ వెళ్ళిపోతుందా ఏంటి? కాదు కదండి, దాన్ని నడిపించేటువంటి చేయి అవసరం. అలాగే జీవితంలో మనకు కూడా తల్లిదండ్రులు, గురువులు, పెద్దల మార్గదర్శకత్వం అనేది చాలా ముఖ్యమైనది. అండ్ అలాగే పెన్సిల్ ఎంత చిన్నదైనా చివరి ముక్క వరకు కూడా వాడుతూనే ఉంటాం. అలాగే మన జీవితాన్ని కూడా చివరి వరకు మనకు అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగా మనం గడపాలి అనేటువంటి ఒక గొప్ప జీవిత సత్యాన్ని మనకైతే పెన్సిల్ నేర్పిస్తుందన్నమాట. అలా పెన్సిల్లా పదును పెట్టుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ అండ్ చివరి వరకు ఉపయోగపడేటువంటి జీవితాన్ని గడపడమే నిజమైన విజయం. ఏమంటారు? సో ఇదన్నమాట మరి షార్ట్ స్టోరీ లాగా, మరి పెన్సిల్ స్టోరీ ఎలా ఉంది? మరి ఇలాగా మన జీవితంలో ఎన్నో కనిపిస్తుంటే మరి అలాంటి వస్తువుల గురించి అప్పుడప్పుడు మన లైఫ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి మరి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మనం డే స్పెషాలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం 101.3. కాఫీ టైం ప్రోగ్రామ్లో మనం అయితే ఉన్నాం. మరి ఈ రోజు డే స్పెషాలిటీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఫ్రాన్స్ యొక్క జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అన్నమాట, అండ్ దాన్ని బాస్టిల్ డే అని కూడా అంటారనమాట. అయితే 1789 ఫ్రాన్స్లో ప్రజలు రాజరిక పాలన, అన్యాయాలు, అధిక పనులు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారట. ఆ సమయంలో బాస్టిల్ అనేటువంటి జైలు పైన దాడి చేసి ఖైదీలను విడుదల చేశారు. సో ఈ సంఘటనతో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు విలువలకు నేటికీ గుర్తుగా ప్రజాస్వామ్య దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఈ రోజును ఫ్రాన్స్లో జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే మరి ఈ రోజు ఏం చేస్తారు ఫ్రాన్స్లో అంటే, ముఖ్యంగా భారీ సైనిక పరేడ్లు నిర్వహిస్తారు, అలాగే జాతీయ జెండాలతో వీధులను అలంకరిస్తారు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాదండోయ్, రాత్రివేళ అద్భుతమైనటువంటి బాణాసంచ ప్రదర్శనలు ఈ రోజు ముఖ్య ఆకర్షణలో ఒకటట. సో మరి స్వేచ్ఛ చాలా విలువైనది, ప్రజలు ఐకమత్యంగా ఉంటే మార్పు అనేది సాధ్యమవుతుంది అంటూ గుర్తు చేస్తుంది ఈరోజు. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజన మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్ సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.
4: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

డేస్ కాఫీ టైం ప్రోగ్రామ్లో మనం అయితే ఉన్నాం అండ్ ఇంకా డే స్పెషాలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈరోజు ఇంటర్నేషనల్ నాన్ బైనరీ పీపుల్స్ డేని జరుపుకుంటారన్నమాట. అంటే సమాజంలో లింగ వైవిధ్యం గురించి అవగాహన పెంచేందుకు ప్రతి వ్యక్తిని గౌరవించడం, వివక్ష లేకుండా చూడడం, సమాన అవకాశాలు కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు నాన్ బైనరీ వ్యక్తుల గురించి అవగాహన కల్పించడం, వారిని గౌరవించడం, సమానంగా చూడాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం, అలాగే వివక్ష, అపోహలు, అవమానాలు తగ్గించడం, ఇలా వీటన్నిటి గురించి తెలియజేయడమే ఈరోజు యొక్క లక్ష్యం అన్నమాట. అండ్ ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా తన వ్యక్తిత్వంతో గౌరవంగా జీవించేటువంటి హక్కు ఉంది అని గుర్తు చేస్తాం. మన మధ్య ఉన్నటువంటి భిన్నత్వమే ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది. పరస్పర గౌరవం, సమానత్వం, మానవత్వం ఇవే కదా మరి మంచి సమాజానికి పునాది. అండ్ ఇంకా మరిన్ని డే స్పెషాలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ విరాట పర్వం అయితే వచ్చేస్తుంది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎనీవేస్, ఇంకా ఈరోజు మరొకటి స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. ఈరోజు షార్క్ అవేర్నెస్ డేని కూడా జరుపుకుంటున్నారు. అంటే యాక్చువల్గా షార్క్స్ అనేవి, ఇవి కూడా ఒక రకం చేపలు అని మనకు తెలుసు. అయితే ఇవి కోట్లాది సంవత్సరాలుగా సముద్రంలో జీవిస్తున్నటువంటి అత్యంత పురాతన జీవుల్లో ఒకటట. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 రకాల కంటే ఎక్కువ షార్క్స్ ఉన్నాయట. ఇవి సముద్రపు టాప్ ప్రెడేటర్స్గా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు అనేక షార్క్ జాతులు ప్రమాదంలో ఉన్నాయి. ఓవర్ ఫిషింగ్ చేయడం, సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో కలపడం, అలాగే వాతావరణ మార్పులు. అక్రమంగా షార్క్ రెక్కల కోసం వేటాడతారు. సో దాన్ని షార్క్ ఫిన్నింగ్ అంటారన్నమాట. ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతి సంవత్సరం కూడా లక్షలాది షార్క్స్ చనిపోతున్నాయి. అందుకే షార్క్స్ ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అలాగే వాటి సంరక్షణ అవసరాన్ని గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరం జూలై 14వ తేదీన షార్క్ అవేర్నెస్ డేని నిర్వహిస్తారు. సో మరి ఇలా షార్క్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి రైమ్ అవుతుంది కదా. సో ఆ రైమ్ మాత్రమే కాదండి, ఈ షార్క్స్ కూడా సముద్రాల్లో జీవిస్తున్నటువంటి అత్యంత పురాతన జీవుల్లో ఒకటి. అండ్ మరి ఈ చైన్లో ఏ ఒక్కటి అక్కడ మిస్ప్లేస్ అయినా కూడా, అంటే ఏ జంతువు కాస్త అటుట అయినా కూడా మనకి ఎన్నో మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే ఈ నేచర్లో. మనకి ఎలాగైతే, మనుషులకి ఎలాగైతే బ్రతికే హక్కు ఉందో, సో ఈ జంతుజాలానికి కూడా వాటిని కూడా స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు ఉంది అని చెప్తూ మరి ఈ రోజునైతే నిర్వహిస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, ఫ్రమ్ ద మూవీ సాహస వీరుడు సాగర కన్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గల, అలాగే శ్రీలేఖ వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలోని 440.50 హెక్టార్లలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్లో సీడ్ బాల్స్ చల్లారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ప్రభుత్వ కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విధానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మత్స్యకారుల సేవలు కార్యక్రమం కింద సముద్రవేట నిషేధ కాలంలో భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది. ఇమిగ్రేషన్, విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17న అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, అండ్ మరి మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు బంగారం, వెండి ధరలు, అలాగే వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో మరి బంగారం ధరకు వచ్చేస్తే గ్రాము ధర 24 క్యారెట్ వచ్చేసి 14,290 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము ధర 13,099 రూపాయలుగా ఉంది అన్నమాట. అలాగే మరి వెండి ధర గ్రాము 239.90 రూపాయలుగా ఉంది. అంటే కేజీ వెండి వచ్చేసి

వచ్చేసి 239,900గా ఉందన్నమాట. అలాగే మరి ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో మరి ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 117.25 రూపాయలుగా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర వచ్చేసి 104.96 రూపాయలుగా ఉంది. అండ్ అలాగే మరి ఈరోజు క్లైమేట్ కనుక చూసుకుంటే ఈరోజు వాతావరణం కాస్త మబ్బులతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి 29 డిగ్రీలుగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందట. అండ్ అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా ఉండబోతుంది. అండ్ గాలిలో హ్యూమిడిటీ అంటే తేమ అనేది 56% ఉండడం వల్ల బయట ఎండ వేడనేది 36 ఉంటే 38లా అనిపిస్తుందట. అంటే వాతావరణంలో వేడి ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. సో అలాగే వాయువ్య దిశ నుండి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులైతే వీస్తున్నాయి. అండ్ మధ్యాహ్నం పూట కాస్త వేడి ఉక్కపోత ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ తీసుకోవడం మంచిది. అండ్ అలాగే కాస్త ఎయిర్ క్వాలిటీ అంటే అంత బాగాలేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో ఇవన్నమాట మరి ఈరోజు యొక్క గోల్డ్ పెట్రోల్ అలాగే ఇవన్నీ రేట్స్ అప్డేట్స్తో పాటు క్లైమేట్ అప్డేట్స్ కూడా అండ్ ఇంకా ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి నేనైతే మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం. మరి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఈ పోస్ట్కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ వీటికి సంబంధించి మొత్తం 6,715 పోస్టులకు గాను వీళ్ళు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి అయితే కలిగి ఉండాలి. అండ్ ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి, అంటే బీటెక్ కానీ ఎల్ఎల్బీ ఎంబీఏ పీజీ, సో ఇలాగ బ్యాచులర్స్ ప్లస్ పీజీ, సో ఏ క్వాలిఫికేషన్ అయితే అయినా కూడా వర్త్ అన్నమాట. అండ్ మరి ఈ జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆల్రెడీ జూలై 1, 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ మరి లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి జూలై 21 లాస్ట్ డేట్ అనమాట. మరి ఈ పోస్ట్కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in, సో ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ

0: కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ మరి మార్క్ ట్వైన్ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఏంటి అది అంటే, ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ అహెడ్ ఈజ్ గెటింగ్ స్టార్టెడ్. అంటే మనలో చాలామందికి పెద్ద పెద్ద కళలు ఉంటాయి కదా, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం, కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటాం, లేదా బరువు తగ్గాలి, ఇట్లా ఎన్నో మనకి ఛాలెంజెస్ ఉంటాయి అండ్ ఇవి చేయాలి ఖచ్చితంగా అని అనుకుంటుంటాం. కానీ వాటిని ఎప్పుడు మొదలు పెడతాం అనే విషయానికి వచ్చేసరికి కదా, ఆహా ఈరోజు ట్యూస్డే కదా, లేదు ఈరోజు మంచి రోజు కాదు, మనం మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దాం, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం ఇలా, లేదంటే రేపు ఎల్లుండి ఇట్లా వచ్చే వారం అంటూ వాయిదా వేస్తూనే ఉంటుంటాం. అయితే వాటి కోసమే మార్క్ ట్వైన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారనమాట. ఎందుకంటే జీవితంలో అందరికంటే ముందుండాలి అంటే విజయం సాధించాలనే రహస్యం ఏంటో తెలుసా? ఆలోచనను ఆపి వెంటనే పని ప్రారంభించడమే. 100 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, లేకపోతే ఇంకా మంచి రోజు చూసుకొని మొదలు పెడదాం అని కాకుండా, ఆ పనిని వెంటనే ప్రారంభిస్తే కనుక మీరు ఆల్మోస్ట్ హాఫ్ రీచ్ అయిపోయినట్టేట. సో అదన్నమాట. అండ్ ఇంకా మరి ఈ సంగతి గురించి అంటే ఆయన చెప్పినటువంటి మంచి మాట గురించి మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమతా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఈరోజు మీరు వేసే మొదటి అడుగే పునాది. సో ఇదన్నమాట మన గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ నెక్స్ట్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో కూడా మంచి టాపిక్ అయితే రెడీగా ఉంది. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఇలానే ఉండిపోతే బాగుంటుంది. ఎలా, టైం అయిపోతుంది కదా.
3: హీరోయిన్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ ఆధారంగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే కేంద్రం ద్వారా అందిస్తున్న సమృద్ధ గ్రామ్ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగిన వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ 2026లో సానుకూల వర్ణ సృష్టి విభాగంలో అంతర్జాతీయ పురస్కారం లభించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పోలవరం కాలువ ప్రాజెక్టు పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించి దాంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో వివరాలు నింపాల్సిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. కాగా ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ గడువును 10 రోజుల పాటు పొడిగించాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్లో సీడ్ బాల్స్ చల్లారు. కంసులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక ఎంఈఆర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, హెచ్డీఓలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. నవంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. విహారయాత్రకు వియత్నాం వెళ్లి స్పీడ్ బోటు తిరగబడిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 భారతీయ పర్యాటకుల మృతదేహాలు నిన్న స్వదేశానికి చేరుకున్నాయి. మరికాసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి మృతదేహాలు చేరుకోనున్నాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాను అనమాట. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది కూడా ఎక్కువగా టీవీలు మొబైల్ ఫోన్స్కే పరిమితమైపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే చిన్నతనంలోనే ఒబెసిటీ, నీరసం ఇట్లా ఎన్నో హెల్త్ ఇష్యూస్ అయితే పిల్లలకు వస్తుందన్నమాట. అయితే పిల్లలు శారీరకంగా దృఢంగా తయారవ్వాలన్నా ఆటలు చాలా చాలా చాలా అవసరం. అయితే ఒకే ఆట అందరికీ సెట్ అవుతుందా? అవ్వదట. మరి ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఆటలు అంటే వాళ్ళకి ప్రోత్సహించాలి, అలాగే ఏజ్కి తగ్గట్టుగా అంటే పిల్లల ఏజ్కి తగ్గట్టుగా వారికి స్వభావానికి తగిలినటువంటి ఆటలను కూడా ఎలా ఎంచుకోవాలి అనేటువంటి విషయంపై ఈరోజైతే మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మన జోరుగా హుషారుగాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. మరి ఈరోజు పిల్లల్ని టీవీలు మొబైల్ ఫోన్స్కి కాస్త దూరంగా ఉంచాలి అంటే మంచి ఆటలు అయితే వాటితో ఆడిపించాలన్నమాట. అయితే అందరి పిల్లలకి ఒకే ఆట అంతగా సెట్ అవ్వదట. సో మరి ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఆటలు అంటే వారి స్వభావానికి తగ్గట్లుగా, ఏజ్కి తగ్గట్లుగా మరి ఎలాంటి ఆటలని ఎంచుకోవాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే వీటిని గురించి తెలుసుకునే ముందు అసలు ముఖ్యంగా పిల్లలు ఎన్ని రకాలు ఉంటారో కూడా మనం చెప్పుకోవాలి. పిల్లలు ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చట. ఫస్ట్ది ఏంటి అంటే ఇంట్రోవర్ట్స్, అంటే ఈ పిల్లలు ఎక్కువగా అందరితో కలవరు. సో వారు ఒక్కళ్ళే విడిగా కూర్చొని ఆడుకోవడానికి లేదంటే సైలెంట్గా కూర్చొని ఏదన్నా బొమ్మలు వేసుకుంటారు.

కానివ్వండి, ఇలాంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మనలో కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాం కదా, కొంతమంది పిల్లలు చుట్టాలని చూడంగానే అలా గబగబా ఇంట్లోకి పరిగెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలు అనమాట ఇంట్రోవర్ట్స్. అండ్ నెక్స్ట్, సో మరి ఇంట్రోవర్ట్ అనగానే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చే పిల్లలు ఎవరు, హైపర్ యాక్టివ్ అనమాట. సో వీళ్ళని పట్టుకోవడం మామూలు కష్టం కాదు, ఎందుకంటే ఏ ఆట చెప్పినా ఏ పని చెప్పినా చిటికెలో క్షణాల్లో చేసేసి ఇంకా చెప్పండి ఇంకా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు చాలా ఈజీగా కలివిడిగా అందరితో కలిసిపోతుంటారు. అండ్ అందరితో కలిసి ఉండడానికి ఎక్కువగా వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారనమాట వీళ్ళు. అండ్ ఈజీగా కలిసిపోతుంటారు. తర్వాత స్ట్రాంగ్ బిల్ట్ కిడ్స్, అంటే వీళ్ళు శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి పిల్లలు. సో వీళ్ళు కూడా ఎలాంటి ఆటలనైనా ఆడగలిగే విధంగా, అంటే ఎలాంటి పరిస్థితులైనా, సో వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే పెరిగిన వాతావరణం కావచ్చు, జెనెటికల్ రీజన్స్ కావచ్చు, సో ఏదైనా సరే, సో స్ట్రాంగ్లీ బిల్ట్ కిడ్స్ మరొక కేటగిరీలో వస్తారు. మరి ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెప్పుకోవాలంటే టీమ్ ప్లేయర్స్, అంటే అందరినీ లీడ్ చేసేటువంటి పిల్లలు అనమాట. సో అవ్వడానికి వీళ్ళు పిల్లలే అయినా కూడా మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఆలోచన శక్తి కానివ్వండి, డెసిషన్ మేకింగ్ పవర్ కానివ్వండి, సో ఇలాంటివి కాస్త ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు మిగతా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు, టీంని నడిపించే విధంగా ఉంటారనమాట. ఇలాగా పిల్లల్ని బేస్డ్ ఆన్ దేర్ వాళ్ళ స్వభావాన్ని బేస్ చేసుకొని నాలుగు రకాలుగా డివైడ్ చేశారనమాట. సో మరి ఇలాగా ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళకి తగ్గట్టుగా ఎలాంటి ఆటలు నేర్పించాలి ఏంటి అనేటువంటి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం భైరవం ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్, జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి పిల్లల స్వభావాన్ని బట్టి మరి ఎలాంటి ఆటలు వాళ్ళకి నేర్పిస్తే ఆడిపిస్తే మంచిది అనేటువంటి విషయం గురించి యాక్చువల్గా ఇందాక మనం ఇంట్రోవర్ట్ కిడ్స్ గురించి చెప్పుకున్నాం. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇతరులతో కలవడానికి ఇష్టపడరన్నమాట. సో వాళ్ళు ఒక్కళ్ళే ఉంటుంటారు అండ్ త్వరగా అలసిపోతుంటారు అనమాట. ఎక్కువ మంది ఉన్న చోట వీళ్ళు త్వరగా అలసిపోతుంటారు. సో ఒక్కళ్ళు లేదా ఇద్దరితో కలిసి ఆడుకునేటువంటి ఆటల ద్వారా వీళ్ళు ఎక్కువ మానసిక ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారనమాట. సో ఇలాంటి పిల్లలకి ఆలోచన శక్తిని పెంచేటువంటి బోర్డ్ గేమ్స్ కానీ, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేటువంటి వీడియో గేమ్స్ కానీ, ఒంటరిగా ఆడేటువంటి పజిల్స్ అంటే సోలో పజిలింగ్స్, బిల్డింగ్ బ్లాక్స్ అండ్ ఎక్కువ మందితో ఆడేటువంటి శారీరక ఆటలు అంటే స్పోర్ట్స్ కాకుండా ఇంకా అలాంటివి అన్నమాట. సో ఇలాంటి గేమ్స్ అయితే వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఇంట్రోవర్ట్ పిల్లలు చాలా లోతుగా ఆలోచిస్తారు, నిశ్శబ్దంగా ఉంటూ వాళ్ళు బాగా థింక్ చేస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళకి చదరంగం అంటే చెస్ కానివ్వండి, తర్వాత స్క్రబుల్, తర్వాత రూబిక్స్ క్యూబ్ ఇలాంటి ఆటలు వీళ్ళకి బాగా నచ్చుతాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ మందితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే వాళ్ళ మెదడుకు పదును కూడా ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే కొన్ని రకమైనటువంటి క్రియేటివ్ వీడియో గేమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వాటి ద్వారా కూడా వాళ్ళలో ఒత్తిడి అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఒంటరిగా ఆడేటువంటి పజిల్స్ అంటే లెగో బ్లాక్స్ కానివ్వండి, లేకపోతే జిగ్సా పజిల్స్, తర్వాత రూబిక్స్ క్యూబ్ ఇలాంటివి సాల్వ్ చేయడం పెంచడం అంటే వీళ్ళకి నేర్పించడం ద్వారా ఏంటంటే వారిలో పట్టుదల అనేది పెరుగుతుంది, సృజనాత్మకత కూడా పెంచుతాయి. అండ్ వీళ్ళు ఎక్కువ మందితో కాకుండా జస్ట్ ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నటువంటి ఆటలు లైక్ బ్యాడ్మింటన్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సో ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళు లేదా ఇద్దరితో ఆడేవి కాబట్టి వాళ్ళకు ఎలాంటి సంకోచం లేకుండా అలాగే శారీరక వ్యాయామంగా కూడా వీళ్ళకి అందుతుంది కాబట్టి ఇలాంటి ఆటలు ఆడుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళను ఊహాశక్తి పెంచేటువంటి కథల ఆటలు అంటే సింగిల్ ప్లేయర్ స్టోరీ గేమ్స్ ఉంటాయి కదా, అంటే అడ్వెంచర్ గేమ్స్ కానివ్వండి, పజిల్ వీడియో గేమ్స్ కానీ, సో ఇట్లాంటివి వీళ్ళతో ఆడిపించచ్చు అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వీళ్ళు ఒంటరిగా ఉంటూనే వాళ్ళు చక్కగా ఆడుకుంటుంటారు అండ్ వాళ్ళు ఫోకస్ కూడా ఎక్కువ పెట్టగలుగుతారు సింగిల్గా ఉంటేనే. అండ్ వీటితో పాటు ఈ అంటే ఈ గేమ్స్ వల్ల వాళ్ళకి ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది, అలాగే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, రిఫ్లెక్సెస్, సో ఇవన్నీ కూడా పెరుగుతాయి. వాళ్ళు స్మార్ట్గా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి పిల్లల స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ఆటలు అయితే బెస్ట్ అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో హైపర్ యాక్టివ్గా ఉండేటువంటి పిల్లలు, సో వీళ్ళైతే ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోడం చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఉందో, సో దాన్ని సరైన మార్గంలో కనుక మళ్ళించకపోతే దాన్ని చికాకుగా అల్లరిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో వీరి శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీని ఖర్చు చేస్తూనే వీళ్ళ ఏకాగ్రతను పెంచేటువంటి ఆటలు వీళ్ళకి చాలా అవసరం అనమాట. మరి అలాంటి ఆటలు ఏంటి? హై ఎనర్జీ అవుట్డోర్ స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, టేక్వాండో, లేకపోతే సైక్లింగ్ చేయించడం. సో ఇలాంటి ఆటల వల్ల ఏంటి అంటే వాళ్ళ ఒంట్లోని శక్తి ఖర్చు అవడమే కాకుండా వాళ్ళకి డిసిప్లిన్ కూడా అలవడుతుంది, అలాగే ఆత్మరక్షణ, బాడీ కంట్రోల్, సో ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అలాగే ఫుట్బాల్, బాస్కెట్బాల్, రన్నింగ్ రేసెస్ అంటే అథ్లెటిక్స్, ఇలాంటివి ఏంటంటే నిరంతరం పరిగెడుతూనే ఉండాలి, కాబట్టి వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు. అండ్ ఆ ఆట నియమాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని పాటించడం కోసం వాళ్ళు మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది వాళ్ళకి అలవడుతుంది. అండ్ అలాగే డ్యాన్స్ చేయడం, జిమ్నాస్టిక్స్ చేయడం, సో

ఇట్లాంటివి కూడా ఏంటంటే వాళ్ళ ఎనర్జీని తగ్గిస్తాయి. అండ్ వాళ్ళని హైపర్ యాక్టివ్గా ఉండేటువంటి పిల్లల మూడ్ని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. అండ్ వీటితో పాటు ఫోకస్ బిల్డింగ్ ఇండోర్ గేమ్స్ లైక్ రూబిక్స్ క్యూబ్ ఆడిపించడం కానివ్వండి, లేకపోతే జంగా, కార్ రేసింగ్ వీడియో గేమ్స్ ఇలాంటివి ఏంటి అంటే, సో వాళ్ళలో హైపర్ యాక్టివిటీని తగ్గించడానికి, వాళ్ళలో ఏకాగ్రత పెంచేటువంటి గేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ వీటితో పాటు లెగో సెట్స్ వస్తాయి కదా, సో లెగోస్ కానివ్వండి, లేకపోతే క్లే మోడలింగ్ ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులతో పని చెప్తూ ఉంటారు కాబట్టి గంటల తరబడి అంటే ఆ ఆట ఆడుతూ వాళ్ళు ఎక్కువ టైం ఒకే చోట కూర్చొని ఆడటానికి అలవాటు పడతారనమాట. సో అది సంగతి. సో మరి పిల్లలు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గేమ్స్లో మీ పిల్లలకి ఏది సెట్ అవుతుంది, సో అలా మీరైతే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి మరిన్ని విషయాలు నేనైతే మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అయితే దేవరా వచ్చేస్తుంది. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ జోర్గా హుషార్గాలో మనమైతే ఉన్నాము.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ జోర్గా హుషార్గా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి పిల్లల వాళ్ళ స్వభావాన్ని బట్టి ఎలాంటి ఆటలు సెట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ కొంతమంది పిల్లలు చక్కగా అందరితో కలిసిపోతారు, టీమ్ ప్లేయర్స్ అని చెప్పాను కదా. సో అలాంటి పిల్లలు ఏంటంటే నలుగురితో కలిసిమెలిసి ఉండడం, లీడ్ చేయడం అనేది ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో ఇలా ఇష్టపడేటువంటి పిల్లలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఎందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్గా కన్సెంట్ ఉండాలి. సో నువ్వు పాస్ చేయి, నువ్వు క్యాచ్ చేయి, నువ్వు అక్కడ నిల్చు ఇక్కడ నిల్చు అనేసి. సో ఇవంతా ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళని గైడ్ చేస్తుంటారనమాట. సో అందరు టీమ్ అందరూ కలిసి ఆడితేనే ఇలాంటి ఆటలు సో సక్సెస్ అవుతారు. కాబట్టి ఇలా టీమ్ని లీడ్ చేయడానికి ఇష్టపడేటువంటి పిల్లలకు ఇలాంటి ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. అండ్ సో ఈ ఆటల వల్ల శరీరం చురుగ్గా మారడమే కాదు, 10 మందితో కలిసి ఎలా పనిచేయాలి, ఓటమిని ఎలా తట్టుకోవాలి, సో ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా అలవడతాయి అన్నమాట. అండ్ వీళ్ళతో పాటు శరీరం కాస్త బరువుగా ఉండి కాస్త కండరాల బలం ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, జూడో, టైక్వాండో, సో ఏదన్నా జిమ్నాస్టిక్స్ ఇట్లాంటి గేమ్స్ శరీరానికి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తుందన్నమాట. ఇలాంటి ఆటలు ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణను కూడా అలవరుస్తాయి. సో ఇట్లాంటి గేమ్స్, సో మరి మీ పిల్లల స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి గేమ్స్ సెట్ అవుతాయి, వాళ్ళకి ఏ టైంలో ఆడిపించవచ్చు, ఇవన్నీ కూడా మరి పేరెంట్స్ బాధ్యత అన్నమాట ప్లాన్ చేయడం. అండ్ ఇదే కాదు, వయసును బట్టి అంటే మీ పిల్లల ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్ని బట్టి కూడా ఆటల ఎంపిక అనేది ఉండాలన్నమాట. సో మరి ఏ ఏజ్ పిల్లలకు ఎలాంటి ఆటలు సెలెక్ట్ చేయాలి అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ డ్యూడ్ వినేసిన తర్వాత. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, మరి వయసుని బట్టి, అంటే పిల్లల వయసుని బట్టి ఆటల ఎంపిక ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి కూడా తెలుసుకుందాం. సో మరి మీ పిల్లల వయసు కనుక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వయసులో ఉంటే, ఈ ఏజ్లో ఆటల కంటే కూడా రన్నింగ్, జంపింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట. అలాగే ఒకవేళ 6 ఏళ్ల నుంచి 9 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకైతే బేస్బాల్, ఫుట్బాల్, కరాటే, బ్యాడ్మింటన్ ఇట్లాంటి టెక్నిక్ ఉన్న ఆటలను పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్. అదే 10 ఏళ్ల పైబడినటువంటి పిల్లలకైతే వాళ్ళ ఆసక్తిని బట్టి, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి స్పోర్ట్లో వాళ్ళకి ఆట ఇష్టం ఉంటుంది కదా, సో ఆ స్పోర్ట్స్ని వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ కోచింగ్ అనేది ఇప్పించవచ్చు. సో పేరెంట్స్, పక్కింటి పిల్లాడు క్రికెట్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. కాగా ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా పరిశీలించవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో సాగునీటి రంగానికి 24,000 కోట్ల రూపాయలు వెచ్చించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో ముఖ్యమంత్రి నిన్న పర్యటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వివరించారు. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలలో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. వేట నిషేధ కాలభృతి కింద రాష్ట్రంలో మరో 5,910 మంది మత్స్యకారులకు ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే 128,388 కుటుంబాలకు మత్స్యకారుల సేవలు కార్యక్రమం కింద 256.77 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, కోశాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని సంబంధిత అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం 35-45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. రేపటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడ శాప్ ప్రధాన కార్యాలయంలో నిన్న అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం, అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రాంలోకి. సో మరి మన హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మన బాడీలో బ్లడ్ సరఫరా అవుతూ ఉంటుంది కదా, అయితే ఏ అవయవానికి ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మన శరీరంలో అంటే మానవ శరీరంలో ఎక్కువ రక్తం ఏ అవయవానికి సరఫరా అవుతుంది? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి హరివిల్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ అవయవానికి అంటే మానవ శరీరంలో ఏ అవయవానికి ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది అని అడిగాను క్వశ్చన్. అండ్ మరి చూసేద్దాం మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. సో ఆ విషాద సంగీతానికి కారణం మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ డేస్ అప్పుడు అలా వేస్తారు. అండ్ మరి నెక్స్ట్ పెడన జోగానంద్ కాలనీ నుండి అపల్రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ నజీర్ ఫ్యామిలీ కాదండి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శివ శ్రీఫండ్

నాగశ్రీ వెంకటేష్ గారు దేశేపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కాలేయం అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓ ఇక్కడ వాయుదేవుడు వచ్చి భానుడిని వరుణ్ణి రాకుండా చేస్తూ ఉన్నాడు అంటూ పంపించారనమాట. ఓకే సూపర్, కరెక్ట్గా పంపించారు ఆన్సర్. ఓకే అండ్ అలాగే పోలారు నుండి భాస్కర్ రావు రాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పోలయ్య గారు, పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

మానవ శరీరంలో ఏ అవయవానికి ఎక్కువ రక్తం అవసరమవుతుంది అనేటువంటి ఈ ప్రశ్నకు మనం లెక్కించే విధానాన్ని బట్టి రెండు రకాలుగా సమాధానం అయితే ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ రక్త పరిమాణం కనుక మనం చూసుకుంటే కాలేయంలో అంటే లివర్ మొదటి స్థానంలో ఉంటుంది, కానీ అవయవ బరువు అంటే వెయిట్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే కిడ్నీస్ మొదటి స్థానంలో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అండ్ కొంతమంది కిడ్నీస్ అని కూడా పంపించారు కాబట్టి సో వారు కూడా కరెక్ట్ ఆన్సరే జ్యోతుల రాజారావు గారు చీమలపాడు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అలాగే రాజు గారు ఆదోన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి మనం తెలుసుకుందాం వివరంగా. మన గుండె పంప్ చేసేటువంటి మొత్తం రక్తంలో విశ్రాంతి సమయంలో ఏ అవయవానికి ఎంత రక్తం వెళ్తుందో కూడా మనం తెలుసుకుందాం. సో కాలేయానికి వచ్చేసి 25% నుంచి 30% వరకు రక్తం, అంటే మన శరీరంలో అత్యధిక రక్తాన్ని తీసుకునేటువంటి పెద్ద అవయవం కాలేయం. సో ఇది నిమిషానికి 1400 నుంచి 1500 మిల్లీలీటర్ల రక్తాన్ని అందుకుంటుందట. అండ్ అలాగే కిడ్నీస్ చూసుకుంటే 20-25% అంటే నిమిషానికి సుమారు 1100 నుంచి 1200 మిల్లీలీటర్ల రక్తాన్ని కిడ్నీస్ అందుకుంటాయి. అలాగే మరి మన మెదడు సుమారు నిమిషానికి 750 మిల్లీలీటర్ల రక్తం అందుకుంటుంది, అంటే 14-15% అనమాట. అండ్ ఇంకా మిగిలినది 15-20% మనకి కండరాలు అంటే అవసరమైనప్పుడు వ్యాయామం చేసేటప్పుడు మనకి ఎక్కువగా ఆ మూమెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అనేది ఉంటుందన్నమాట. సో అది మరి సంగతి. అండ్ వ్యాయామం చేసేటప్పుడు భోజనం చేసిన తర్వాత అంటే జీర్ణ వ్యవస్థకు ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది. సో అంటే శరీర అవసరాలని బట్టి మన బ్లడ్ సప్లై అనేది మారుతూ ఉంటుందన్నమాట. బట్ ది మోస్ట్ ఎక్కువ బ్లడ్ని తీసుకునేటువంటి ఆర్గన్ ఏంటి అంటే లివర్. అందుకనే సో మనకి లివర్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ దానంతా అదే పునర్నిర్మించుకుంటుంది, అది మనకు తెలుసు కదా, అది కూడా మనకి తెలుసు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో పోరంకి నుంచి వీరరాఘవ మరేక సాయి మోనిక హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు. సో గుడ్ మార్నింగ్ అండి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

సో మరి మనకు వర్షాకాలం చూడగానే చక్కగా అలా మొక్కలు పెట్టగానే ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదా, చాలా చక్కగా పెరిగిపోతుంటాయి మొక్కలు. అయితే మొక్కలే కాదండి, చాలా ఫాస్ట్గా పెరిగేటువంటి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం పెట్టినటువంటి 10-15 రోజులు లేకపోతే ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ, ఇలాగా ఫాస్టెస్ట్ బ్లూమింగ్ ఫ్లవర్ ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫాస్టెస్ట్ బ్లూమింగ్ ఫ్లవర్ అంటే చాలా తక్కువ కాలంలో చాలా త్వరగా విచ్చుకునేటువంటి పువ్వు ఏంటి? సో మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ బంగారు రాజు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి హరివిల్లు ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం. అండ్ మరి క్వశ్చన్ అయితే అడిగాను కదా, చాలా త్వరగా విచ్చుకున్నటువంటి పువ్వులు ఏంటి, ఫాస్టెస్ట్ బ్లూమింగ్ ఫ్లవర్స్ ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. దేవసేన గారు తిరుపతి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే. అండ్ ఆటో నగర్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. ఓకే. భాస్కర్ గారు పెడ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, శివ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దేశాయిపేట నుంచి పంపించారు ఆన్సర్. ఓకే అండి. అండ్ అలాగే వేదాంతం జానకి గారు ఎందుకని ఈసారి కొంచెం తడబడ్డారు. ఓకే, నో ప్రాబ్లం అండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అండ్ వేమగిరి నుంచి సాయి నారాయణరావు గారు

పంపించారు ఆన్సర్. ఓకే, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు. ఎస్, ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు పంపించారు ఆన్సర్. ఓకే, కానీ ఇంకా ఉన్నాయండి. మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అదోన్ నుంచి బంగారరాజు గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెడన జోగానంద రోకాల నుండి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే పంపించారు ఆన్సర్ అయితే. ఓకే, అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, చాలా ఫాస్ట్గా, ఫాస్టెస్ట్ బ్లూమింగ్ ఫ్లవర్ ఇందులో అంటే ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే, ఎస్, వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, స్వీట్ అసైలం. సో స్వీట్ అసైలం ఈ పువ్వు మనకి చాలా వేగంగా పూలు పూసేటువంటి మొక్క అనమాట. అయితే భారతదేశంలో ఇది ఎక్కువగా శీతాకాలంలో పెరుగుతుంది. అయితే ఈ మొక్కతో పాటు అంటే ఈ స్వీట్ అసైలం, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వీట్ అసైలం ఏంటంటే తేనె లాంటి ఒక తీయటి సువాసన అయితే వస్తుంది ఈ గార్డెనింగ్లో పెంచుకుంటే. అండ్ ఈ పువ్వు వచ్చేసి గింజలు నాటిన 5-10 రోజుల్లోనే మొలకలు వస్తాయన్నమాట. అండ్ 6 వారాలు తిరగకుండానే చక్కగా గుత్తులు గుత్తులుగా ఈ పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వర్షాకాలం చక్కగా ఏదైనా పూల మొక్కలు పెట్టుకోవాలి మంచి సువాసన వచ్చేలాగా అని అనుకుంటారో, సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇవి చాలా తక్కువ ఎత్తులో పెరిగేటువంటి మొక్కలు, అండ్ ఎక్కువ వీటికి స్పేస్ కూడా అవసరం లేదు కాబట్టి వీటిని మీరు మంచిగా చిన్న చిన్న కుండీలో, హ్యాంగింగ్ బాస్కెట్స్లో, ఇలాగ చిన్న చిన్న గార్డెన్స్కి బోర్డర్స్గా కూడా చాలా అనువుగా పెరిగిపోతాయి. అండ్ దీనికి ఎండ కాస్త తగలాలి. అలాగే ఇంకా అక్టోబర్ అంటే ఎస్పెషల్లీ చలికాలంలో చాలా త్వరగా ఇవి పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే చల్లటి వాతావరణం ఇది ఇష్టపడుతుంది కాబట్టి ఈ మొక్క. సో చల్లటి వాతావరణంలో చాలా బాగా పెరిగిపోతుంది. అండ్ మరి ఇంకా చెప్పాలంటే ఈ స్వీట్ అసైలంతో పాటు మ్యారీగోల్డ్స్, మనకు తెలుసు కదా బంతిపూలు, బంతిపువ్వులు కూడా అసలు చాలా బిగినర్ ఫ్రెండ్లీ, చక్కగా చాలా చక్కగా త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా నాటిన 3-5 రోజుల్లోనే మొగ్గలు వచ్చేస్తాయి, సారీ మొలక వచ్చేస్తుంది. గింజలు నాటినటువంటి 3-5 రోజుల్లో 40-45 రోజుల నుంచి 50 రోజుల్లోపు బంతిపూలు కూడా పూస్తాయి అన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం.

యాక్చువల్గా మనం భోజనం చేస్తాం, ఏదైనా ఆహారాన్ని తింటాం అనుకోండి, మనం బాగా నమిలి తిన్నా, ఆహార పదార్థాన్ని జ్యూస్ చేసుకొని తిన్నా, ఇలాగా ఎన్ని రకాలుగా తిన్నా కూడా జీర్ణం అవ్వని కొన్ని ఆహార పదార్థాలు అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఒకటైతే ఉంది. సో మరి ఆ ఒకటి ఏంటో మీకు తెలుసా? సో ఏ ఆహార పదార్థము పూర్తిగా జీర్ణం అవ్వవు మనకి చాలా బాగా తెలుసు, చాలా మందికి ఫేవరెట్ కూడా. ఇక అసలు చలికాలం వర్షాకాలం వచ్చేసిందంటే ఇవి బాగా తినేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ కానీ ఇది పూర్తిగా మనకి డైజెస్ట్ అవ్వదంట. మరి ఆ ఫుడ్ ఏంటి మీరు గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మజాకా.

0: CFM 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు.
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: ఎస్, మరి మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఏ ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం అవ్వవు అని అడిగాను కదా క్వశ్చన్, అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్. ఎస్ వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, సో ఇందాక క్వశ్చన్కి పంపించారు. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, ఓకే. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి పకోడీ మిర్చి బజ్జీ అరగబట్టారా, ఓకే. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. శివ శ్రీఫణి గారు దేశేపేట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జి అన్నవరం అండి, ఓకే, ఇంటి పేరు, ఓకే, తిరుపతి నుంచి పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, సారీ, శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి, ఓకే. సో వీరు కూడా బజ్జీలు బోండాలు అరగవు అని అనుకుంటున్నారంట, ఓకే. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొదుటూరు నుంచి కడప దస్తగిరి సంధ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శనగపిండితో చేసినటువంటి పదార్థాలు అరగవు అని అనుకుంటున్నారు దేవసేనగర్ తిరుపతి నుంచి, ఎందుకని చాలామంది అదే అనుకుంటున్నారు, ఓకే, చూద్దాం. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు కరుణగారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి పద్మజ గారు, ఓకే అండి. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు పంపించారు, ఓకే. కోటగిరి మల్లికార్జున్ జగిత్యాల నుంచి పంపించారు, ఓకే. అండ్ గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి పంపించారు ఆన్సర్, ఓకే అండి. సో మరి తెలుసుకుందాం, అంటే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి మీ అభిప్రాయం పంపించినట్లున్నారు, బట్ అస్సలు నిజంగా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమవో తెలుసుకుందాం. మానవ శరీరంలో పూర్తిగా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అవి పీచు పదార్థం, అంటే డైటరీ ఫైబర్ అన్నమాట.

ముఖ్యంగా ఈ డైటరీ ఫైబర్లో ఉన్నటువంటి కరగని పీచు పదార్థం ఏదంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో అది అస్సలు జీర్ణం అవ్వదన్నమాట. అంటే మన జీర్ణ వ్యవస్థ ప్రోటీన్స్, కొవ్వు, పిండి పదార్థాలు సో ఇవన్నీ కూడా ఈజీగా అరిగించుకోగలదు. కానీ మొక్కల నుండి వచ్చేటువంటి పీచు పదార్థం ఏదైతే ఉందో వాటిని విడగొట్టేటువంటి ఎంజైమ్స్ మన శరీరంలో ఉండవన్నమాట. సో ఇలా తీసుకుంటే మన ఆహారంలో అసలు జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కజొన్న గింజలు. సో చెప్పాను కదా మనకి ఇంకా చక్కగా వర్షాకాలం, చలికాలం వచ్చేసిందంటే మొక్కజొన్న అసలు చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మొక్కజొన్నలో ఉండేటువంటి సెల్యులోజ్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ మానవ శరీరంలో ఉండవన్నమాట. మనం బాగా నమిలి తిన్నా సరే లోపల పిండి పదార్థం జీర్ణమవుతుంది, కానీ ఆ పైన ఒక చిన్న పసుపు పొరలాగా ఉంటుంది చూసారా, అది అలాగే ఉండిపోతుందట. అండ్ వీటితో పాటు కొన్ని రకాల సీడ్స్, నట్స్, కూరగాయల తొక్కలు అంటే టొమాటో తొక్కలు, క్యాప్సికం, మునక్కాడలో ఉండేటువంటి పీసు ఇవన్నీ కూడా మన కడుపులో ఉన్నటువంటి జీర్ణ రసాలకు అరగవట.

వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, పచ్చి అరటికాయ. సో ఇవన్నీ కూడా. అయితే మరి ఇవన్నీ అరగవన్నప్పుడు ఎందుకండి తినడం అనుకుంటున్నారేమో. లేదు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఆహార పదార్థాలు జీర్ణం కాకపోయినా కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి తీసుకోవడం ద్వారా ఏంటంటే పేగులు సులభంగా శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చూస్తాయి, అలాగే మన పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియాకు మేల్ చేసి ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారాల నుండి చక్కెర శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. సో దీనివల్ల షుగర్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. సో అది సంగతి. కాబట్టి బాగా పీచు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తినండి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు కదా, అది రీజన్ అన్నమాట. సో మరి ఈరోజు మన హరిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం.

వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా.

ట్రైన్ ఏ దేశానికి చెందింది అని అడిగాను. అండ్ చూసేద్దాం, శ్రీహరి గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే కొనకొండ్ల రమణారావు కవిత జోష్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి ఆన్సర్ పంపించారు కానీ ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఆన్సర్ అయితే పంపించారు. తాళ్ల విశ్వనాథరావు గారు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి పంపించారు ఆన్సర్, ఓకే. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు, ఓకే నాకే ఆప్షన్స్ ఇచ్చారనమాట, ఓకే. భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు ఆన్సర్, కానీ కాదు. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ అయితే పంపించారు, ఓకే. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి చూసేద్దాం ఆన్సర్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పి, ఏ కంట్రీకి చెందింది అని అడిగాను. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాలలోంచి పంపించారు కానీ కాదండి, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థమైంది. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు కరుణా గారు పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి పంపించారు, కాదండి. పెడన జోగానంద నుండి అప్పలరాజు గారు ఆన్సర్ పంపించారు, ఓకే. అక్కరపాక నుండి రమా గారు, ఓకే. వేమగిరి నుంచి గోపాలకృష్ణ సాయి నారాయణరావు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాంబాబు గారు, కమల, మానస, రచన, ఉదయ్, తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు, సూపర్ ప్రోగ్రామ్ అంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు, కాదండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి పంపించారు ఆన్సర్, కానీ కాదు. ఆన్సర్ అయితే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ గంగరాజు గారు పెదరాజపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. అలాగే శివ శ్రీఫణి గారు దేశేపేట వేటపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు ఆన్సర్, కాదండి. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్, కాదు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ జపాన్కి చెందిందనమాట. సో జపాన్కి చెందిన ఎల్వో సిరీస్ మగ్లవ్, సో ఈ ట్రైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్గా రికార్డ్ అయితే సాధించింది. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత తెలుసా? 603 కిలోమీటర్లు పర్ అవర్, అంటే 375 మీటర్స్ పర్ అవర్. సో ఈ స్పీడ్తో ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అవుతుందన్నమాట. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ అందరూ చాలామంది చైనా అని పొరపడ్డారు. సో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. అండ్ మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక ఎంఈఆర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ కార్యక్రమాన్ని సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ 2 రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు ఈ ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబస్ను ఎన్సీఈఆర్టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢ మాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారాహి నవరాత్రులు రేపటి నుంచి 24 వరకు కొనసాగుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మనం హ్యాపీగా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ముందుగా సినిమా కబుర్లలోకి వెళ్లే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఏక్ నిరంజన్ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి కంగనా రనౌత్ అండ్ ప్రభాస్ నటించిన ఫిలిం అనమాట. టైం చూస్తే మాత్రం 11:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఈ సాంగ్ విన్నప్పుడు మనకి మైఖేల్ జాక్సన్ డెఫినెట్ గా గుర్తొస్తారు కదా. మరి ఎందుకు గుర్తురారండి, టాప్ పాప్ స్టార్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు మైఖేల్ జాక్సన్. మరి మీరు కూడా వినే ఉంటారు, మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైఖేల్ సినిమా అయితే రికార్డు సృష్టించిందని చెప్పాలి, సరికొత్త రికార్డు అనమాట. మరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 1 బిలియన్ అయితే మాత్రం ఇప్పటిదాకా వసూలు చేసిన తొలి బయోపిక్ గా ఇది నిలిచిందనమాట. సో 1 బిలియన్ వసూలు చేసిన సినిమా అనమాట ఇది, ఫస్ట్ టైం తొలి బయోపిక్ మూవీ అది కూడా. అండ్ ఈ సంవత్సరం సూపర్ మారియో గెలాక్సీ ఫిలిం తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన సినిమాగాను కూడా ఇది రికార్డ్ సాధించింది అదనమాట విషయం. సో మైఖేల్ జాక్సన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాప్ స్టార్ కదా. ఎనీహౌ నెక్స్ట్ ఇలాంటి ఫిలిం అప్డేట్స్ ఇంకా మనం తెలుసుకుందాం. ఇక మన హీరో వరుణ్ తేజ్ ప్రెజెంట్ అయితే మనకు తెలుసు కొరియన్ కనకరాజు మూవీతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలుసా. మరి మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ అనమాట. థ్రిల్ అండ్ కామెడీ ఈ ప్రధాన అంశాలుగా ఈ సినిమాని అయితే తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ టీజర్ కూడా సూపర్బ్ గా ఉంది. మరి స్టార్ హీరో ప్రభాస్ గారు ఈ సినిమా టీజర్ని అయితే రిలీజ్ చేసేశారు. ఇక మూవీకి థమన్ మ్యూజిక్ అందించారనమాట. సో ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇక 7th ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు కొరియన్ కనకరాజు. సో 7th రెడీగా ఉండబోతోంది. నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. మరి ఈ సినిమా గురించి ఏం చెప్తాం చెప్పండి. కేజీఎఫ్ కేజీఎఫ్ 2 సాధించిన ఘనత మామూలుది కాదు. అండ్ అందులో నటించిన హీరో యష్ క్రేజ్ అయితే అసలు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. అండ్ మీకు తెలుసా, ప్రెజెంట్ ఇండియాలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిలిం ఏంటి అని అడిగితే అందరూ చెప్తున్న ఆన్సర్ మన హీరో యష్ నటించిన టాక్సిక్ ఫిలిం గురించి. సో టాక్సిక్ ఫిలిం కోసం మేము బాగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఆ లిస్టులో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఎక్కువగా ఎదురు చూస్తున్న ఫిలిం లిస్టులో ఈ ఫిలిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ చాలాసార్లు ఇది ఆల్రెడీ వాయిదా పడిపోయింది. రిలీజ్ డేట్స్ కాస్త అలా వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి ఇక ఆగస్ట్ 26th ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఈ ఆగస్ట్ 26th ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం, మనకి బాగా తెలుసు, విన్నాం కాబట్టి స్టోరీ ఎంత ఎలా ఉంటుందనేది. సో దీనికి ఉన్న హైప్ అసలు చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి చూడాలి, అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా ఫిలిం అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్ట్ 26th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మరిన్ని ఫిలిం అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూనే చేస్తూ ఉండండి సినిమా కబుర్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమైతే ఇందాక వినేసాం డాకు మహారాజ్ మూవీ నుంచి సాంగ్ అనమాట. ఇక వరుస హిట్లతో ప్రతి సంక్రాంతికి ఒక హిట్ అందుకుంటూ అలా దూసుకెళ్లిపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ మరొకసారి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రెడీ చేసేస్తున్నారు ఆ మూవీని. ఆ తర్వాత మాలయ్య గారితో ఒక షూటింగ్ అయితే జరుపుకుంటారు అని చెప్తున్నారు, మరి చూడాలి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట. సో ప్రజెంట్ అయితే బాలయ్యబాబు గారు ఒక రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు, గోపిచంద్ మలనేని అలాగే కొరటాల శివ గారితో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భగవంత్ కేసరి వచ్చేసింది తెలుసు కదా, సో అది కూడా సూపర్ హిట్ అయిపోయింది. మరి చూద్దాం మళ్ళీ బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందా, వస్తే మాత్రం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియడం కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి హుక్ స్టెప్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఇక అల్లు అర్జున్ నటించిన బ్యూటిఫుల్ సినిమా జూలై సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశాం కదా అర్ధన్ సమీ వాయిస్ లో. అయితే ప్రెసెంట్ అల్లు అర్జున్ గారు ఏ సినిమాతో బిజీగా ఉన్నారు? లోకేష్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు కదా. అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు, అది కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు అని మాత్రం లేటెస్ట్ గా వచ్చిన విషయం అనమాట, అప్డేట్ అనమాట. మరి ఏంటంటే ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని కూడా ముందు నుంచి మనం వింటూ వచ్చాం. కానీ దీంతో పాటుగా ఒక పురాణాల నేపథ్యంలో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని కూడా వార్త అయితే వచ్చేస్తోంది. ఈ మధ్య సినిమాలలో అన్ని పురాణాల టచ్ ఇచ్చే ట్రెండ్ అయితే నడుస్తోందనే చెప్పాలి. సో ఇదే ట్రెండ్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి ఇదే కనుక నిజమైతే. సో ప్రెసెంట్ లోకేష్ కనకరాజ్ మూవీలో కూడా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటుగా కొంచెం ఏదో పురాణాల నేపథ్యంలో కూడా సినిమాలు తీయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి ఇదే కనుక నిజమైతే మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అందరికి చాలా ఆసక్తిగానే ఉంటుందని చెప్పచ్చు. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను కార్తికేయ సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

నువ్వే నువ్వే ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అండి. టాలీవుడ్ లో అసలు ఎప్పుడు బోర్ కొట్టని ఫిలిం, ఎన్నిసార్లు చూసినా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించే ఫిలిం. నిజంగా త్రివిక్రమ్ గారి మాటలు, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆయన కామెడీ కానివ్వండి, ఈ చిత్రంలోని సాంగ్స్ కానివ్వండి, తరుణ్ అండ్ సునీల్ మధ్య సాగే ఫన్నీ సన్నివేశాలు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఈ సినిమా

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఆర్టీజీఎస్పై సమీక్ష, రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి మరో ప్యాకేజీ ద్వారా 20 రోజుల్లోనే యాత్ర పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ రెండు రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుండి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17న జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలను వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 1 గంటకు వింటారు.

0: రే నందు, మెల్లగ పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెద్ద మూవీ నుంచి రై రై రారా అంటూ సాంగ్ వినేసాం కదా. 12:04 అయిపోయిందన్నమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనం వచ్చేసాం. సో మన దేశంలో రోడ్ ట్రిప్స్ కి ఉన్న క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. చక్కగా బైకులు కార్లు లేకపోతే ఏమైనా వెహికల్స్, చాలా మంది అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలి అంటే ఒక పెద్ద టెంపో, ఒక చిన్న మినీ వ్యాన్ ఏదైనా మాట్లాడుకుని వెళ్ళిపోతారు కదా. సో ఇలా ట్రావెల్ చేస్తూ మార్గ మధ్యలో ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, అక్కడ దొరికే రుచికరమైన ఆహారం, అలాగే ఇంకా స్థానిక జీవన శైలి, విధి విధానాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ హ్యాపీగా ఆస్వాదిస్తూ ట్రావెల్ చేసేయచ్చు అనమాట. సో రోడ్ ట్రిప్స్ కున్న క్రేజ్ అలా ఉంది మన దేశంలో. ప్రజెంట్ అయితే అసలు ఇండియాలో రోడ్ ట్రిప్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటే వెంటనే మన విజయవాడ రోడ్లన్నీ కూడా బిజీ బిజీగా అయిపోతాయి కదా. అంటే సొంత ఊర్లకు బయలుదేరే వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేవాళ్ళు. సో రోడ్ అంతా కార్లే ఎక్కడ చూసినా. సో ఇలా చాలా మంది, ఎందుకంటే ఇంకొకటి చాలా మంది ఎందుకు రోడ్ ట్రిప్స్ ప్రిఫర్ చేస్తారు, మంచి హైవేస్ ఉన్నాయి, పర్యాటక సదుపాయాలు కూడా బాగా డెవలప్ చేశారు. దీనివల్ల ఏంటంటే రోడ్ ట్రిప్స్ చాలా కంఫర్టబుల్గా అయిపోయాయి చాలా మందికి. కాబట్టి మనం కూడా ఇవాళ మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీకోసం అయితే నేను కూడా మన సినిమాలలో రోడ్ ట్రిప్స్ కి రిలేటెడ్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తాను. సో సైనికుడు మూవీ నుంచి ఫస్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఈ పాటలో వీళ్ళు చాలా దూరం బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ పాట వినేసి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. 12:12 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక వివిధ భారతిలో మరిన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఫస్ట్ రోడ్ ట్రిప్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడాక్ వరకు. సో హిమాచల్లోని మనాలి నుంచి లడాక్లోని లే వరకు కూడా ఉండే ఈ రోడ్డు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు. మరి దీని దూరం సుమారు 475 కిలోమీటర్లు, 2 నుంచి 3 రోజులు ట్రావెల్ టైం అయితే ఉంటుంది. అయితే ఈ రూట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, దారిలో వెళ్తూ ఉంటే మంచుతో కప్పబడిన పర్వతాలు కనిపిస్తాయి. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులు కూడా ఈ రూట్లోనే ఉన్నాయి. ఇక చాలా సరస్సులు, లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా సూపర్బ్ గా చూసేయచ్చు అనమాట రూట్ ఈ రోడ్డు మధ్యలో. అండ్ ఇంకా వరల్డ్ లోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్స్ లో ఒకటిగా గుర్తింపు పొందిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే రోడ్ ట్రిప్ ఈ హిమాచల్ నుంచి లడాక్ వెళ్లే వాళ్ళకు వెళ్లే రూట్ అనమాట. సో చాలా ది బెస్ట్ గా చెప్తారు. సో ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరి కోసం నేనైతే సాహసం స్వాసగా సాగిపో మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. మనమైతే ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో ఇక ముంబై టు గోవా ట్రిప్ కూడా సూపర్బ్ గా ఉంటుందండి, చాలా అద్భుతమైన ప్రయాణంగా చెప్తారు మన దేశంలో. గోవా నుంచి ముంబై కానివ్వండి, ముంబై నుంచి గోవా కానివ్వండి, ఏదైనా సరే సుమారు 590 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, కొంకన్ తీర ప్రాంతంలోనే సాగుతుందన్నమాట ఈ ట్రిప్ అంతా కూడా. దారిలో ఏంటంటే గణపతి పూలే బీచ్ కానీ తర్కలీ బీచ్ కానీ సూపర్బ్ గా ఉంటాయి కాబట్టి చూసేయచ్చు. అండ్ ఇంకా కొన్ని చారిత్రక కోటలు, రుచికరమైన స్థానిక వంటకాలు అన్ని కూడా టేస్ట్ చేసేయచ్చు. సో ఇక అక్టోబర్ టు మార్చ్ లేకపోతే జూన్ టు సెప్టెంబర్ టైంలో కూడా బెస్ట్ టైం అన్నమాట ఈ రోడ్ ట్రిప్స్ కి. సో చాలా మంది ఈగర్గా వెళ్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ ఎందుకంటే దారి మధ్యలో బోల్డన్నీ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, సో అలా సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా మధ్యలో మంచి ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో టోటల్ గా టైం వచ్చేసి 5 to 7 days అయితే పడుతుంది ఈ ట్రిప్ పూర్తవడానికి, అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత. మీ అందరి కోసం ఆవార ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. ఇక మనమైతే ఇండియాలో ఉన్న బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వరకు కూడా ట్రావెల్ చేసే ట్రిప్ ఏదైతే ఉంటుందో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు మన ఇండియాలో. జస్ట్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట, కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. అయితే ఈ చిరపుంజి గురించి తెలుసు కదా ఆల్రెడీ మీకు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ప్లేస్ అన్నమాట ఇది చిరపుంజి. సో హైయెస్ట్ రెయిన్ఫాల్. ఇక ఈ రోడ్ ట్రిప్ లో మనమైతే మేఘాలతో కప్పబడిన కొండలు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, ఇంకా చారిత్రక గుహలు కూడా ఎన్నో చూసేయచ్చు. సో ఇంత చాలా కొంతమందికి అడ్వెంచర్ చేసే వాళ్ళకి కూడా ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. సో షిల్లాంగ్ నుంచి చిరపుంజి అదనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం మన ప్రోగ్రామ్ లో. అయితే ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:29 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ 12:30కి అయితే మనము తెలుగులో వార్తలు అయితే వింటాము హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సో ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ US డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్దంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి

0: బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22లో పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. ఓకే బంగారం సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా, టైటిల్ సాంగ్ కాదు మెంటల్ మధ్యలో సాంగ్ అనమాట. సో ఇక దీనికి ఫీమేల్ వర్షన్ కూడా ఉంది. సో టూ సాంగ్స్ మొత్తానికి. ఇక 12:45 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం, మనమైతే ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో ఈ సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇక చెన్నై పుదుచ్చేరి రోడ్ ట్రిప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అనమాట. సో అది మాట్లాడదాం ఇక అనిపించింది. సుమారు 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు. అండ్ ఇది కూడా సముద్ర తీరాన్ని ఆనుకుని సాగే ఒక అందమైన రోడ్డు ప్రయాణం. అండ్ మెయిన్ గా సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూస్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. అండ్ దారిలో మహాబలిపురం, పుదుచ్చేరి బీచ్ ఇవన్నీ కూడా చూసేయచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్ అందమైన కాఫీ తోటలు, పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు, దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఇవన్నీ కూడా చూడాలి అంటే బెంగళూరు నుంచి కూర్గ్ వరకు ట్రావెల్ చేయాల్సిందే రోడ్లో. సో ఇంకా చాలా రకాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు మధ్యలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ అనమాట ఇండియాలో. సో అది మ్యాటర్ బెంగళూరు టు కూర్గ్, అలాగే చెన్నై టు పుదుచ్చేరి. సో ఇలాంటి బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇక మనమైతే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోవాలండి. జైసల్మేర్ టు జోధ్పూర్ రోడ్ ట్రిప్ అయితే ఉంటుంది. సూపర్బ్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియాగా చెప్తారు. సో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వరకు ఈ ట్రిప్ అంతా కూడా థార్ డెజర్ట్ నుంచి సాగే అద్భుతమైన ప్రయాణం. సో చుట్టూర అంతా కూడా థార్ డెజర్ట్ క్లియర్ గా కనిపెడుతుంది. అండ్ సుమారు 280 నుంచి 307 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రిప్ అంతా. అయితే నేషనల్ హైవేస్ నుంచి వెళ్లొచ్చు చాలా ఈజీగా. అండ్ మధ్యలో ఓసియన్ దేవాలయాలు, తర్వాత పోఖ్రాన్, కచిన్ గ్రామాలు కూడా సూపర్బ్ గా ఉంటాయి. ఇది ఒక ట్రెడిషనల్ విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ కొత్త సంస్కృతిని తెలుసుకోవచ్చు, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో ఒక అందమైన అనుభూతిని అయితే కలిగిస్తుంది అనమాట ఈ ట్రిప్. అండ్ సేమ్ జైపూర్ నుంచి జైసల్మర్ వరకు కూడా ఉండే రోడ్ ట్రిప్ కూడా సూపర్బ్ గా సాగుతుంది. సో థార్ డెజర్ట్ చూడొచ్చు, అలాగే రాజస్థానీ కోటలు, ఒంటె సఫారీలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ ట్రిప్ లో. సో జైపూర్ నుంచి జైసల్మర్, అలాగే జైసల్మర్ నుంచి జోధ్పూర్. సో ఇలా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ట్రిప్స్ గురించి మనం అయితే చాలా మాట్లాడుకున్నాం కదా. సో ఇక ఓన్ వెహికల్స్ లో చాలా మంది ఓన్ వెహికల్స్ లో ట్రావెల్ చేస్తారు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారు. సో మెయిన్గా వీళ్ళందరూ ట్రావెల్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టైంలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అవేంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో మాట్లాడుకుందాం. మీ అందరి కోసం అయితే గులాబీ ఫిలిం నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రస్తుతం, తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ వినేసారు కదా, మేఘాలలో అంటూ. మరి గులాబీ ఫిలిం నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 12:58 అయిపోయింది. మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, మంచిగా రోడ్ ట్రిప్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది, మధ్య మధ్యలో ఎలాంటి లొకేషన్స్ చూడొచ్చు, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం, బాగానే ఉంది. కానీ మన ఓన్ వెహికల్స్ తో ఆర్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్లేటప్పుడు అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీ వెహికల్స్ ని పూర్తిగా సర్వీస్ చేయించుకునే తీరాల్సిందే. సో దానికి సర్వీసింగ్ చేసుకుని బయలుదేరితేనే బెటర్, ఎందుకంటే దూరం వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఏదైనా ట్రబుల్ వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి బండి కండిషన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి, ముందుగానే సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. అండ్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, ఇక ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సిందే. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇక కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ కూడా తీసుకెళ్లాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు. సో ముందుగానే మనకి వెదర్ కండిషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు కాబట్టి ఎలా ఉంటుంది, పలానా రోజు పలానా తేదీలో మనకి ట్రావెలింగ్ టైం ఉంది కాబట్టి ప్లాన్, సో ఆ రోజు బాగుంటుందా లేదా వెదర్ అనేది కూడా ముందుగానే తెలుసుకుని, అలాగే రోడ్ కండిషన్స్ కూడా బాగున్నాయా లేదా రహదారి సమాచారం కూడా ముందుగానే తెలుసుకుంటే బెటర్. ఇక కొంతమంది నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా, సో ఆ టైంలో తెలియని ప్లేసెస్ కాబట్టి అంత స్పీడ్గా వెళ్లకుండా స్లోగానే డ్రైవ్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ట్రావెల్ చేయాల్సింది అనుకున్నప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలి. ఇక ఈ రోడ్ ట్రిప్స్ అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అందాలకి, అడ్వెంచర్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేసే ట్రిప్స్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళచ్చు, ఫ్రెండ్స్తో, లేకపోతే ఒంటరిగా అయినా సరే ప్రయాణించాలి అనుకునే వాళ్ళకి ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ అన్నమాట ఈ రోజు మనం చెప్పుకున్నవి. సో ఇది వాళ్ళ మన టాపిక్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 1 PM. ఇక మీరు వింటారు న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కె సుగుణ. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికయ్యేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ శాంతి భద్రతలకు కట్టుబడి నియమాలు, విశ్వాసం మరియు సమగ్రత ద్వారా సంపూర్ణ పురోగతిని సాధించడం శాంతి అనే ఇతివృత్తంతో కూడిన భారతదేశపు దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే పథకం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈరోజు 3వ నమస్తే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆర్టీజీఎస్ రాష్ట్ర

నెలవారీ ఆర్థిక నివేదిక, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తయిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరుగా పేరు ఉండదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫారం సమర్పించకపోతే వెంటనే బీఎల్ఓలకు అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. జిల్లా కలెక్టర్ విజయవాడలోని కలెక్టరేట్లో సర్ ప్రక్రియపై మీడియా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15న జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్బిన్లు చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం కదా. భారతదేశంలోని అత్యంత గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన కేసర్ భాయ్ కేర్కర్ గారి గురించి ఈ రోజు మనం ధీరా ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. ఆమె ముఖ్యంగా జైపూర్ ఆత్రౌలి ఘరానాకు చెందిన గాయని అన్నమాట. ఆమె పాడుతుంటే ఆ రాగాల శుద్ధి, అలాగే స్వర స్పష్టత, లయపై పట్టు ఇవన్నీ కనిపించేవి. కఠినమైన సాధనతో భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు కేసర్భాయ్ కేర్కర్ గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ అండ్

0: ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్దత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్టానికి చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
1: మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి, అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకుని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
0: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్టంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మే సిమెంట్ పరిశ్రమలో 3000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమ్మెర్లలో ఉన్న దాల్మే సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్ను లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
2: ఈ పీఎంజేజేబీవై పీఎంఎస్జీవీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్టంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవల కార్యక్రమం కింద రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మళ్ళీ న్యూస్ తర్వాత 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇందాక బిఫోర్ న్యూస్ అయితే రెండు బ్యూటిఫుల్ సాంగ్

కృతజ్ఞత వినేశారు మీరు. ఇక నేనున్నాను ఫిలిం నుంచి, అలాగే స్వాతి కిరణం. అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం కేసర్బాయి కేర్కర్ గారి గురించి కదా. మరి ఆవిడ జూలై 13వ తేదీ అంటే నిన్ననే అనమాట 1892లో జన్మించారు, అది కూడా గోవాలో. గోవాలోని కేరి గ్రామంలో జన్మించారు కేసర్బాయి కేర్కర్ గారు 1892లో అనమాట. అయితే ఆవిడకి చిన్నప్పటి నుండే సంగీతం మీద బాగా ఆసక్తి ఉండేది. చాలా మంది గురువుల దగ్గర శిక్షణ కూడా పొందారు. ఇక చివరికి ఉస్తాద్ అలాదియా ఖాన్ అనే ఆయన దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన అయితే చేశారనమాట సంగీతంలో. మరి కేసర్బాయి కేర్కర్ గారు ఖయాల్ గానంలో మెయిన్ గా చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అయితే ఆమె చేసినవి చాలా కొద్దిపాటి రికార్డింగ్సే, అయినా కూడా నేటికి హిందుస్థానీ సంగీతంలో ఆదర్శంగా భావిస్తారు ఆమెని. ఇంకా ఆమెకున్న ఒక స్పెషల్ గుర్తింపు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఒక సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను, సో తెలుసుకుందాం. వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ ని వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

మరి ప్రేమ? మరి బెస్ట్ ఫ్రెండ్? సిగ్గు?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే కేసర్ బాయ్ కేర్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సంగీతం అంటేనే ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా సంగీతం మీద ఆసక్తి ఉంటూ చాలా మంది గురువుల దగ్గర శిక్షణ నేర్చుకుంటూ ఉన్నారు, శిక్షణ పొందారు. తర్వాత ఉస్తాద్ అల్లాడియా ఖాన్ గారి దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన చేశారన్నమాట. నేటికి కూడా హిందుస్థానీ సంగీతంలో ఆదర్శంగా భావిస్తారు కేసర్ బాయ్ కేర్కర్ గారివి. ఆవిడ పాడిన పాటలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంది. అయితే ఇంకొకటి ఆవిడకున్న స్పెషల్ గుర్తింపు ఏంటి అంటే, నాసా వారు 1977లో వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 అనే ఒక 2 అంతరిక్ష నౌకలను నింగిలోకి పంపడం జరిగింది. అయితే దాని ద్వారా కేసర్ బాయ్ గారు కూడా పాడిన ఒక పాట కూడా అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది తెలుసా. సో ఆమె పాడిన జాత్ కహో కేసీ అనే ఒక భైరవి రాగం నాసా యొక్క అంతరిక్ష నౌకలతో పంపిన గోల్డెన్ రికార్డ్స్ లో చేర్చడం జరిగింది. అయితే ఇదేంటంటే మానవ మేధస్సుకు సంగీత ప్రతిభకు ప్రతీకగా విశ్వంలోని పంపబడిన ఒక గొప్ప సంగీత సంపదగా భావిస్తారు. సో ఇప్పటికీ కూడా ఆవిడ పాడిన ఆ రాగం ఇప్పటికీ కూడా విశ్వంలో వినిపిస్తూ ఉంటుందంటారు. అయితే ఇంకా ఈమె భారతీయ సంగీతానికి చేసిన సేవల గురించి చెప్పాలి అంటే, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు కేసర్ భాయ్ కేర్కర్ గారు. అలాగే ఎంతో మంది మహిళా శాస్త్రీయ గాయకులకు కూడా ఆవిడ ఆదర్శంగా నిలిచారు. కఠినమైన సాధన, సంగీతంపై అంకిత భావంతో మంచి గుర్తింపు.

పొందారు. ఇక ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. వాటి గురించి కూడా వివరాలు తెలుసుకుందాం ఒక పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

సగమ పని సగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ

ఎంపీ ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే భైరవ ద్వీపం సినిమా నుంచి మంచి పాటైతే వినేశాం కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో కేసర్బాయ్ కేర్కర్ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆమెకు చేసిన ఆమె సంగీతానికి చేసిన సేవలకు గాను 1953 సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత 1969 పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు మన భారత ప్రభుత్వం నుంచి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా సురశ్రీ అనే బిరుదును కూడా పొందారు కేసర్బాయ్ కేర్కర్ గారు. అలాగే మహారాష్ట గవర్నమెంట్ ఆమెకు రాజ్య గాయిక అనే బిరుదును కూడా ప్రదానం చేసింది. సో ఈ విధంగా కేసర్బాయ్ కేర్కర్ గారు భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక మహోన్నత గాయనిగా పేరు సంపాదించారు. ఆమె గానం, సంగీత సాధన, భారతీయ సంస్కృతికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే ఈ రోజుకి కూడా ఆమె రికార్డింగ్స్ సంగీత విద్యార్థులకు, కళాకారులకు ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్నాయి. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. కేసర్బాయి గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మీకోసం దేవుళ్ళు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పమగమతగదరిదజం తజపామతగరిసీ తరిదసాని పరిసరీ గమతనకు పమగమరిసాని పా.

తగిడదని తగిడ జంత తీగమతది పపది చరిచ పపది చరి కుంత గమని చరిచ సచరిచ తక తరి పరిచరి తత్తి గిడతు సత్సాని పమతింకి.

0: రే నందు, వెళ్ళొక పాలు ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, మీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టైం ఎగ్జాక్ట్లీ 2:30 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఇక మనమైతే సందర్శ నది ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ముందుగా బ్యూటిఫుల్ సాంగ్స్ కొన్ని అయితే వినేశారు. మరి సందర్శ నదిలో ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే రెడీగా ఉండండి. వాట్సాప్ నంబర్ తెలుసు కదా, 8662488 నెంబర్కి మీ మెసేజెస్ అన్ని పంపిస్తే చక్కగా నేను చదివి వినిపించేస్తాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపిస్తే చక్కగా చదివి హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఈ రోజు మన సందరే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సొంత ఊరు ఈ రెండు పదాలు నేను రెండు డిఫరెంట్ విడివిడిగా అడిగా. సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ మీరు చెప్పాలి. సో ఆ ఇంగ్లీష్ వర్డ్లో ఈ రెండిటికీ అర్థం ఉండాలి. సొంత ఊరు ఈ రెండిటికి అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం ఏమై ఉంటుంది. ఆ ఇంగ్లీష్ వర్డ్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. సో తెలిస్తే తెలుసు కదా, 8662488 నెంబర్కి మీ పేరు ఊరు.

0: ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
4: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
3: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
4: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
3: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
4: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
3: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
5: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మీరైతే వినేశారు మీరప్పక్కాయ్. అయితే 2:39 అయిపోయింది క్లాక్ లో. మరి మనమైతే సందర్శనరీ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, నేను మిమ్మల్ని అడిగాను రెండు డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చా. సొంత ఊరు అంటే రెండు కలిపి ఉన్న పదాలు అయితే కాదు, నేను ఇచ్చింది సొంత ఊరు. ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక్క ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలి, అండ్ దానికి క్లూ ఇవ్వన 4-letter వర్డ్ అంతే. మీరు చాలామంది 8-letter వర్డ్, 9 ఇట్లా చాలామంది పంపించారు, కానీ ఆలోచించి దానిలో సగం ఆన్సరే కరెక్ట్. మీరు పంపించిన దాంట్లో సగం ఆన్సరే కరెక్ట్. సో నేను అడిగిన పదం ఆ 4-letter వర్డ్లో సొంత ఊరు, ఈ రెండిటికి అర్థాలు ఉండాలన్నమాట, దాంట్లోనే అదే స్పెల్లింగ్లో రెండు మీనింగ్స్ ఉండాలి. సో అలా అడిగాను. సరే ఎనీహౌ నేనైతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కొంతమంది గెస్ చేసి పంపించేశారు, చూద్దాం. గుడ్ మార్నింగ్ ఇక్కడ, ఓకే మార్నింగ్ మెసేజ్ ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు పాలెం పోలే గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా. ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, వెల్కమ్ టు సదరిసరి ప్రోగ్రామ్ అండి అంటూ ఆన్సర్ కూడా పంపించారు. మీరు పంపించిన ఆన్సర్లో సగం అయితే కరెక్ట్ ఆన్సర్. యా ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా, కానీ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు మీరు కూడా. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా సగం కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు. ఓకే నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పెట్టలా. నెక్స్ట్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూర్ అంటూ ఓకే ఆన్సర్ పంపించారు, కానీ ఈ రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. సుధీర్ కుమార్ గారు, రుద్విక, తన్మయ్ గుంటూరు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు, సగం ఆన్సర్ అయితే కరెక్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్. మైసూరా కాదండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, సగం ఆన్సరే కరెక్ట్, అది కూడా నేను చెప్తాను. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్, ఓకే సగం కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక నెక్స్ట్ మెసేజ్ హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, ఓకే ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. హాయ్ అక్క ఎలా ఉన్నారు అంటూ నంద్యాల నుంచి పరూష మెసేజ్ పంపించారు. మళ్ళీ రిపీట్ చేయండి అన్నారా మీరు, లేకపోతే అసలు ఇంకా ఏం పెట్టలా, ఎలా ఉన్నారని మాత్రమే అడిగారు. ఓకే మనపల్లె లేక మన ఊరు అంటున్నారు, కాదండి తెలుగులో కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారనమాట. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇక నాకు తెలియదు మేడం, ఎంత గెస్ చేసినా కూడా గుర్తుకు రావట్లేదు అంటున్నారు పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా. ఓకే నేను మళ్ళీ చెప్తాను ఆన్సర్ కాసేపట్లో. కొల్లిపారు నుంచి మల్లిక గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఫస్ట్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. సొంత ఊరు, ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం, అది కూడా 4-letter వర్డ్ అయి ఉండాలి అన్నాను కదా. సో ఆన్సర్స్ ఇక్కడితో ఆగిపోయాయి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి టౌన్, TOWN. దీంట్లో సొంత అంటే టీ తీసేస్తే ఓన్ అని వస్తుంది, OWN ఓన్ అంటే సొంత, ఊరు అంటే టౌన్. సో రెండు కలిపి ఒకే దాంట్లో ఉండే క్వశ్చన్ అనమాట ఇది. కాకారు నుంచి శేఖర్ గారు మెసేజ్ పంపించాడు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఇక ఆన్సర్ ఇంకా రాలేదు, కొంతమంది టైపింగ్ అనమాట. ఎనీహౌ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం మనం.

సో ఈ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. అయితే ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో వినాలి కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు, చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. అయితే 8662438114 నెంబర్కి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

రిపీట్ చేస్తాను. మొత్తం 75 మెంబర్స్ అండి. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంత మంది ఉంటారు? సో ఎలా ఏంటి ఆన్సర్ ఆలోచించి 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇచ్చే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, కానీ అది మనం కనిపెట్టలేకపోతాం. సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా చాలా ఈజీ అనమాట. సో మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా నుంచి ఎవర్ గ్రీన్ కార్తీక్ పాడిన పాట మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్బింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 257 ఏంటి 258 అయిపోయిందండి. టైం చూస్తే అసలు చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఆన్సర్స్ ఏవైతే నాకు ఇప్పటిదాకా 45 మెసేజెస్ అయితే వచ్చేసాయి. 75 మెంబర్స్ పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంత మంది ఉంటారు? అయితే కొంతమంది చాలా వెరైటీగా ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారండి అని మెసేజ్లు. చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ ఎలా పెట్టారు అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అయితే పెట్టారు మెసేజ్. కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, టౌన్ అని చెప్పి పెట్టారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి ప్రీవియస్ క్వశ్చన్కి. ఇంకా హోమ్ టౌన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, అశోక్ బాబు ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. కానీ ప్రీవియస్ క్వశ్చన్కి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో శేఖర్ గారు కాకాని నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సునీల్ కృష్ణ గారు అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారు మేడం అని చెప్పి మీరే అనమాట పెట్టారు మెసేజ్. కాదు, ఆ ఎంతమంది ఎంతమంది. సో ఆన్సర్ నాకు కావాలి ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే, మరి మిగతా మెసేజెస్ అయితే నేను ఇంకా న్యూస్ తర్వాత అయితే చదివి వినిపిస్తాను. ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 2:59 అయిపోతుంది కాబట్టి ఇక కాసేపట్లో అయితే న్యూస్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతో పాటు యూరియా లభ్యతపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియాతో సహా రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడడం లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపెట్టడం, క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సదరిసరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లరు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ గా రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు ఆన్సర్. త్రియా కాదండి, మీరు వేరే లాజిక్ ఏదో యూస్ చేశారు మొత్తానికి, కానీ కాదు. సార్ రెండు ఆన్సర్స్ పెట్టారు, 3 అండ్ ఇంకొకటి, సో అదైతే కరెక్ట్ ఆన్సరే, 3 అయితే కాదు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి మాదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, 11th. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జిల్లాని తిప్పరపల్లి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం అంటూ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచా, 50 మంది అంటున్నారండి, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రిషికేష్ బావుసాయిపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రెండు ఆన్సర్స్ పెట్టారు మీరు, రెండు రాంగే. హాయ్ మేడం అంటూ కొల్లాపూర్ నుంచి సోని, ఆన్సర్ 12 అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. హర్షిత దేవకీ దేవి ఫ్రమ్ మదనపల్లి, ఆన్సర్ 4 అంటున్నారు మీరు, కాదు, రాంగ్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు, చింతామణి గారు కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలం బోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు అంటూ ప్రసాద్ గారు పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం జిల్లా నుంచి పూజారి ధనంజయ గారు, సిండికేట్ నగర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పెట్టారు. లవంగం కాదు, మీ పేరు ఎక్కడ? విజయలక్ష్మి గారు రామపురం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి మెసేజ్ పంపించారు ఇమాంబి అఖ్తర్ గారు, అలాగే వలి భాష, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు, కానీ అలా వచ్చింది మెల్ల వెంటనే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో అరమల సీతమహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్తో శశిరెడ్డి గారు మెసేజ్ పంపించారు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి, కరెక్ట్ ఆన్సర్. ఇక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంత ఈజీగా అడుగుతారా మీరు? అడగరేమో కదా అని అదో ఏదో లాజిక్ ఉందేమో అనుకుంటున్నారు మీరు, కాదు, ఏమీ లేదు, ఈజీనే, కరెక్ట్ ఆన్సర్ అది. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కొన్నూతుల సునీల్ గారు, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, లాస్ట్ బోట్ లో కూడా మాక్సిమం ఇంతమంది వెళ్లొచ్చు కదా అంటున్నారు, కానీ మనం నేను ఇచ్చిన నెంబర్ ఎంత, 75 మెంబర్స్ కరెక్ట్ గా సరిపోవాలి. ఇక గుంతకల్ నుంచి మెసేజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్కే రాజు గారు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య, భాస్కర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ అండి. నున్న నుంచి శోభారాణి గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ ఆన్సర్ 3 అంటున్నారు, రాంగ్ అండి. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్ రాంగ్ ఆన్సర్. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిజిలీ వెంకటేష్, శ్యామల, అశోక్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష ఒక ఆన్సర్ పెట్టారు, కానీ మీరు అనుకుంటున్నారు ఒకటి. సరే, ఐదుగురు అని చెప్పేసి యా కరెక్ట్ ఆన్సర్తో విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ పంపించారు, యా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. తిరువు గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, రాంగ్ అండి ఆన్సర్. పెడన నుంచి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, రాంగ్ ఆన్సర్. ఒకే ఒక్కడు గారు శాంతినగర్ నుంచి ఒక్కరు అని పెట్టారు, కానీ రాంగ్ అండి. ఇక సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్య ఫ్రమ్ గుంటూరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పూజారి ధనుంజయ గారు, ఇందాక పెట్టారు కదా మీరు, కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే,

ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ 15 అంటున్నారా? కాదండి. రఘునందన్ గారు 4 అంటున్నారు మీరు, కాదు. సో కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ రాంగ్గా గెస్ చేశారు. మొత్తానికి 75 మెంబర్స్ అండి పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పడవలో 7 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు. అయితే చివరి పడవలో ఎంతమంది? సో ఒక్కొక్క దాంట్లో 7 మంది అంటే 10 పడవలు వేసుకుంటే 70 మెంబర్స్. సో ఒక్కొక్క 10 బోట్స్లో 70 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలేదు ఎంతమంది? 5 మెంబర్స్. సో లాస్ట్ పడవలో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. అది ఆన్సర్ అయితే. సో ఓన్లీ 5 ఇస్ ద ఆన్సర్. చాలామంది ఇంకా తెలివిగా పడవ నడిపే వాళ్ళతో కలిపి ఇట్లా మెసేజ్లు పెట్టారు, కానీ పడవ నడిపే వాళ్ళు వీళ్ళెవరూ లేరు. ఓకే, ఋషికేష్ గారు ఆన్సర్ పంపించారు, 4 అంటున్నారు కానీ కాదు, 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ రంగం సినిమా నుంచి మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇక దాని తర్వాత క్వశ్చన్ అడుగుతాను అబ్బా. ఓకే, సో చిన్న బ్రేక్, సాంగ్ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రంగం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. సందరేస్ నడి ప్రోగ్రామ్ లో మనమున్నాం. 3:17 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇవాళ మన సందరేస్ నడిలో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ది అంటే, సంవత్సరానికి

0: ₹12 సేవ్ చేయాలి అనుకోండి, అప్పుడు నెలకి ₹2 సేవ్ చేస్తే 12 నెలలు టైం పడుతుంది కదా. అదే నెలకు ₹2 సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు ₹2.5 సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి సంవత్సరానికి ₹12 అవ్వడానికి 8 నెలలు టైం పడుతుంది. సో విన్నారు కదా, సంవత్సరానికి ₹12 సేవ్ చేయాలి మీరు. అయితే నెలకి ₹2 సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు ₹2 చొప్పున సేవ్ చేస్తేనేమో 6 మంత్స్ టైం పడుతుంది. కానీ నెలకు ₹2.5 చొప్పున మనం సేవ్ చేస్తే ₹12 అవ్వడానికి 8 నెలలు టైం పడుతుంది. సో తెలిస్తే నాకు వాట్సాప్ చెప్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది. ఆడిపాడి అలరింగ్ చేద్దాం అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రనే వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే.
3: నువ్వేదో ఎత్తావని జిగేల్ రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. రంగస్థలం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకు 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయల చొప్పున సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయల చొప్పున మీరు గనక దాచిపెడితే మరి 12 రూపాయలు అవడానికి ఎన్ని నెలలు సమయం పడుతుంది? నాకైతే 55 మెసేజ్లు వచ్చేసాయండి. సో ఇక ఈ చిన్ని చిన్ని లెక్కలు ఈజీగానే చెప్పేస్తారు కాబట్టి అందరు కూడా మాక్సిమం 5 కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఇక మీ పేర్లు అయితే నేను చదివి వినిపించేస్తాను. ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా, ఓకేనా? కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక రాజులి మండలం నుంచి వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్, శరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, రమేష్ ఫ్రమ్ రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తిరుపతి. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ అండ్ శేఖర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు. తర్వాత సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూర్. డాక్టర్ జిలాని, తిప్పనపల్లి, చంద్రగొండ, కొత్తగూడెం జిల్లా. అనంతపురం నుంచి రమేష్ అలాగే వెంకటాచలపతి గారు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల, కొత్తగూడెం. నెక్స్ట్ మెసేజ్ ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. దారిపనేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు. పి కరీముల్లా ఫ్రమ్ భీమవరం విలేజ్. మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు. బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక. ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు. తర్వాత కొల్లిపారి నుంచి మల్లికా గారు. తేజ, వేదాంత్, మౌనిక ఫ్రమ్ చెన్నై. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, శశిరెడ్డి ఫ్రమ్ ఒంగోల్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఇక బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం. తర్వాత ఎర్రమల సీత మహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు. ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం అనమాట. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి. అనంతపూర్ నుంచి ఇమాంబి గారు, అక్తర్, వలీ బాషా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఆర్కే రాజు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య, భాస్కర్ ఫ్రమ్ గుంతకల్, అనంతపూర్ డిస్టిక్. శ్రీను ఫ్రమ్ ఐరాల. ఎంఎస్ దుర్గారావు గారు నంద్యాల నుంచి పరుష. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి, కర్ణాటక. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, దామర్ల పెదమస్తన్ రావు గారు.

ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఎర్రగూడూరు విలేజ్ రాయలసీమ అంటూ నంద్యాల నుంచి ఎన్ వరప్రసాద్ గౌడ్ గారు. నెక్స్ట్ రాజన సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ. పూజారి ధనుంజయ ఫ్రమ్ అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్. పి జానకీరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ. గోపి వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్. తిరు ఫ్రమ్ విజయవాడ. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు. దాసిరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. గుంటూరు జిల్లా. ఇక పామర్తి నాగబాబు గారు ఫ్రమ్ మచిలీపట్నం. మీరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారు. మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం. రాంగ్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నిన్న నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత లతా కుమారి ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి. సో 8 మంత్స్ అని మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో నేను ఓన్లీ నేమ్స్ అందరివి చదివేశాను కదా, అందరూ కూడా 8 మంత్స్ అని కరెక్ట్గా మెన్షన్ చేశారండి. సూపర్. అసలు రాంగ్ అని పెట్టిన వాళ్ళే నేను రాంగ్ అని అనౌన్స్ చేశాను కదా. ఓకే, ఇక 8 నెలలు టైం పడుతుంది, చాలా ఈజీ కదా. సో మనం లెక్కల్లో గ్రేట్ ఎంతైనా, జస్ట్ అలా వినగానే క్వశ్చన్ని మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం 12 రూపాయలు సేవ్ చేయాలి, నెలకు రూపాయి అయితే ఇంత, 2 రూపాయలు అయితే ఇంత అని పెద్ద క్వశ్చన్ అడిగాను. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఆన్సర్ చెప్పేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు 8 మంత్స్ అని చెప్పేసి. సూపర్. సో ఇది ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఇక్కడతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇందుకే ఆయన వయసు ఎంత? సో ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. మరి ఆయన వయసు ఎంత, దాని అర్థం ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే మిమ్మల్ని సందరేసందరి ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగించాను. ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇంతకీ ఆయన వయసు ఎంత ఎంత అని చెప్పారు, మీకేం అర్థమైంది, ఆన్సర్ పంపించండి అన్నాను కదా. చాలా మంది మెసేజ్లు పంపించారు, దగ్గర దగ్గర 60 మెసేజ్లు అయితే వచ్చాయి. సో ఇందాకట్లాగా చక్కగా మీ పేర్లన్నీ కూడా నేను చెప్పేస్తాను, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, ఓకేనా? మనం టైం సేవ్ చేసుకుందాం. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక ఎంఎస్ దుర్గారావు గారు, పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, తేజ వేదాంశ్ మౌనిక ఫ్రమ్ చెన్నై, ముబల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, విజయవాడ నుంచి తిరు గారు. మీరు మాత్రం ఏకంగా 98 అని పెట్టారు, ఏంటో రాంగ్ అండి. తర్వాత భరత్, అలాగే రాహిత్య రాజోలు నుంచి అన్నమాట. తర్వాత రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి, చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, సుధీర్ కుమార్ అండ్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు వీళ్ళందరూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, తులసి గారు మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, విజయవాడ నుంచి భార్గవి గారు, అక్కరపాక నుంచి రమా గారు, తర్వాత ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని, తిప్పనపల్లి చండ్రుగొండ కొత్తగూడెం నుంచి జిలాని

గారు సుల్తానా బేగం. తర్వాత దాటిపోయింది సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. తర్వాత శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. తర్వాత ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల పెనగడప కొత్తగూడెం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాందుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య సౌమ్య అంజలి సరళ. మీరు మాత్రం 62 అని పెట్టారు, ఎలా వస్తుంది 62? రాంగ్ అండి. నెక్స్ట్ సుజాత గారు దడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. పి జానకీరామ్ గారు 60 ఇయర్స్ అంటున్నారు, కానీ రాంగ్ అండి. ఇక కొంతమంది అయితే 14 అని పంపిస్తున్నారు. కాదు, 14 తాతగారు వయసు 14 ఏళ్ళు ఉంటాయా చెప్పండి. ఆర్కే రాజు గారు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి, మీరు ఫస్ట్ అయితే పెట్టిన ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు వినకొండ, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినకొండ కరెక్ట్ ఆన్సర్. ఇక దామల్ల చినమస్తన్రావు గారు, దామల్ల పెద్దమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు. బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని 14 ఇయర్స్ అంటున్నారు ఏకంగా, కానీ రాంగ్ ఆన్సర్. 49 ఇయర్స్ అని చెప్పేసి శ్రీనివాస్ ఫ్రమ్ తిరుపతి, రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని ఫ్రమ్ మోరిపాలెం కోనసీమ జిల్లా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ ఆశ 20 అంటున్నారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. సతీష్ సాహితి సుహాన్ ఫ్రమ్ బాలాపూర్ రెక్స్ రోడ్ హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రమేష్ వెంకటాచలపతి, అనురాధ గారు కాదు, అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 102 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్, కాదు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు, ఇక మెసేజెస్ అయిపోవచ్చాయి. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర అండ్ కృప, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. లేకుండా ప్రసాద్ గారు నాగూరి బాయి కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి పట్టారు. రాజుల నుంచి బోరెలి సంధ్య కరెక్ట్ ఆన్సర్. వెంకటగిరి నుంచి వాసు గారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, ఓకే కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి జయం బాషా గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ పుల్లమ్మ కరెక్ట్ ఆన్సర్. దేవకీదేవి హర్షిత మదనపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష మెసేజ్, రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ అండి ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మెసిలిపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఓకే. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ మెసేజెస్ అయితే దగ్గర దగ్గర నాకు ఇంకా నేను చదివే కొద్దీ టైపింగ్ అని వస్తున్నాయి. 70 అబోవ్ మెసేజెస్ చదివాను నేను ఇప్పుడు. సో రాంగ్ అనేవి రాంగ్ అని నేను అనౌన్స్ చేశాను కదా, సో అనౌన్స్ చేయనివి అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్టే అర్థం. ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్ళే అని చెప్పారు. అంటే అర్థం 2 ఏళ్ళు, 77 ఇస్ ద ఆన్సర్. ఓకే, 2 ఏళ్ళే అన్నప్పుడు 2 ఇయర్స్ అనుకుంటారు కొంతమంది. సో
సరిగ్గా వింటే అర్థమవుతుంది. చిన్నమ్మాయి మిర్యాలగూడ,

ఇప్పుడే ట్యూన్ చేశాను అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఆన్సర్ 77 అనమాట. ఇక నెక్స్ట్ ఇక ఈ లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయాయి, కానీ ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ ఇది మిమ్మల్ని అడుగుతాను.

3:43 అయిపోయింది టైం ఎగ్జాక్ట్లీ. ఇక నాని గారి సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే, అయితే మెయిన్గా భలే భలే మగాడుబోయ్ సినిమా, నాని గారు నటించిన భలే భలే మగాడుబోయ్ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేసేవారు, ఏ ఉద్యోగం, ఆయన చేసే వృత్తి ఏంటి, ఏ ప్రొఫెషన్? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నెంబర్కి. హీరో నాని ప్రొఫెషన్ ఏంటి భలే భలే మగాడుబోయ్ సినిమాలో? సో ఆన్సర్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3. మరి నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, సందర్శ నదిలో నానీస్ ప్రొఫెషన్ ఇన్ ద మూవీ భలే భలే మగాడు పోయి, ఏంటి ఆ ప్రొఫెషన్, ఏంటి? మరి ఆన్సర్స్ పంపించారు చాలా మంది, నాకు దగ్గర దగ్గర 75 మెసేజెస్ అయితే వచ్చేసాయండి. సో అయిపోయింది, ఇక లాస్ట్ మెసేజ్ కదా, చాలా మంది ఎక్కువగా పెట్టేశారు. సరే చదువుతున్నా, మీ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటాను. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా కొంతమంది మళ్ళీ 77 ఇయర్స్ అని చెప్పి పెడుతున్నారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ రామాపురం అనమాట, 77 అని పెట్టారు. ఓకే, ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇందాక చదివాను కదా, మండూరు మధుకుమార్ గారు, తర్వాత శశిరెడ్డి గారు ఫ్రమ్ ఒంగోల్, కొల్లిపారి నుంచి మల్లికా గారు, రాజోలి నుంచి బోరెల్లి జయన్న గారు, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ తిరుపతి నుంచి గౌరీ, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెనెలవల్లి తులసి, రాఘవేంద్ర, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సిహెచ్ వేణు గారు, జయంపు గ్రామం నుంచి. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఆలుగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు జిల్లా లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సత్యభార్గవి గారు, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ. సాఫ్ట్వేర్ అంటున్నారు, కాదు సాఫ్ట్వేర్ అయితే కాదు. ఇక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజోలి మండలం నుంచి వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, ధూపాంజలైరామ్, రాధ, కొదుమూర్ కర్నూలు డిస్టిక్, అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి గారు, మురహరి ఎం మురహరి, యశోద గారు, జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్ వీక్లీ బజార్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, నెక్స్ట్ దారిపరేని సాయికృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రమ్ కర్నూలు, భాస్కర్ టైరల్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రాజోలు నుంచి భరత్ రాహిత్య, కొత్తగూడి నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, ఎంఎస్ దుర్గారావు గారు, ఫార్మర్ లాంటి పని కానీ ఫార్మర్ కాదు అంట. ఓకే, ఆన్సర్ నేను చెప్తాను. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి గారు, అక్తర్ గారు, వలీ బాషా, ఇక లతా కుమారి గారు, మదరఫ్ రాజమ్మ ఫ్రమ్ సోమాల మండల్, కామిరెడ్డి వారిపల్లి, అనమయ్య డిస్టిక్, కమదప్ వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, తిరుపతి.

నుంచి సుబ్బరామయ్య గారు, ఓకే, తిరుపతి నుంచి. ఇక నరసింహారావు గారు దేవరగట్ల పెనగడప కొత్తగూడెం నుంచి. సాఫ్ట్వేర్ అంటున్నారు. కృష్ణమూర్తి గారు శకుంతల శివాన్వి స్వీటీ కాదండి, సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు, సాఫ్ట్వేర్ అయితే కాదు. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, షార్ట్ టెంపర్ అంట, కాదండి. నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి దరిపోతుల బుచ్చయ్య గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర కృప. కానీ రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది, సాఫ్ట్వేర్ అయితే కాదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు నంద్యాల జిల్లా నుంచి, మంగళగిరి నుంచి నాని ఆ సినిమాలో ఎక్కువ శుభ్రత పాటించేవాడు అని అంటున్నారు. మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కనకం గారు, రాజారాం గారు. శుభ్రత కాదు. తర్వాత మెమరీ లాస్. సో నానికి దాంట్లో ఉన్నది మెమరీ లాస్, కానీ నేను అడుగుతుంది ఆయన ప్రొఫెషన్, ఏ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సినిమాలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ పంపించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు కానీ కాదండి. నున్న నుంచి శోభారాణి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల మండలం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ అండ్ శ్యామల, అశోక్ బాబు. కర్ణాటక నుంచి నరసింహ, హేమారెడ్డి. ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉంటాడు అనుకుంటా అంటున్నారు కానీ కాదు. పాలెం దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ చింతల శంకర్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష, ఓకే కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు బంగారాజు గారు ఆదోర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, నైస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇక రాజోలి నుంచి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రేణిగుంట నుంచి తులసి గారు కరెక్ట్ ఆన్సర్. వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల కరెక్ట్ ఆన్సర్. ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు, గోల్నపల్లి వలిగొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూళ్ళ కరెక్ట్ ఆన్సర్. ఖాళీగా ఉంటాడు అంట దీకుండ ప్రసాద్ గారు, నాగరిబాయ్ విజయవాడ నుంచి, కాదు. నెక్స్ట్ తిరు ఫ్రమ్ విజయవాడ, మీకు కూడా ఆన్సర్ తెలీదా, సరే చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, పెడర నుంచి ప్రభాకర్ రావు గారు ఫ్రమ్ అండ్ గంగాభవని గారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న గారు, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు డిస్టిక్. ఇక నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ విజయవాడ నుంచి మౌనిక గారు, భార్గవి గారు. ఇంకొకటి కూడా వచ్చింది రత్నం గారు ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి 3:56 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇంతకీ నాని ప్రొఫెషన్ ఏంటంటే సైంటిస్ట్ అనమాట, మొక్కల మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటి, మతిమరుపు క్యారెక్టర్ కాస్త, అది విషయం. సో భలే భలే మగడిపోయి నుంచి లాస్ట్గా మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సందడే సందడి. హోప్ యూ ఎంజాయిడ్ ద షో అండ్ నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నకర్. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66% డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4,14,86,830 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,31,00,000 రూపాయలతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్డీ టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లు నిర్మిస్తామని, కుమారధార పసుపుధార వద్ద 2,77,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ది కోసం జీఎన్సీ వద్ద 800 కిలోవాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27

ఆర్థిక సంవత్సరానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాలంలో భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి 4:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు వివిధాలో ఏంటి థీమ్ అంటే లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు లిరిసిస్ట్ వనమాలి గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను. మరి వనమాలి గారు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు. ఇక ఫస్ట్ అయితే మీ అందరి కోసం ఫిదా మూవీ నుంచి వచ్చేస్తోంది పాట హే పిల్లగాడ సాంగ్, తర్వాత చందమామ, హ్యాపీ డేస్, రోబో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, ఇలా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే రాశారనమాట. మంచి మంచి సినిమాలలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి వనమాలి గారి రచనలో వచ్చినవి. మరి అవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:35 PM క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ. ఇక వివిధలో లిరిసిస్ట్ వనమాలి గారి రచనలో వచ్చిన సాంగ్స్ మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. ఒక లైలా కోసం మూవీ నుంచి నెక్స్ట్ మీకోసం రీమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఒంగోలు గీత మూవీ నుంచి రా చిలక సాంగ్ ఒకటి, అలాగే ఆరెంజ్ నుంచి ఒక సాంగ్, అలాగే రంగం సినిమా నుంచి కూడా ఒక సాంగ్. సో మరికి ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: are go for liftoff in T-minus 30.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: టైం ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
1: జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వ ప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, విత్ దిస్ వెరీ మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ.
2: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీడ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ లో మొత్తం 131 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ కార్యక్రమం నెల రోజులుగా విజయవంతంగా నిర్వహించామని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలు, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో సర్ ప్రక్రియ జరిగిందన్నారు. ఓటర్ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24 తేదీ వరకు ఇంటింటికి సందర్శించనున్నారు. గుంటూరు జిల్లాలో 2026 వ్యవసాయ సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని రైతు సాధికార కేంద్రాలు, ఇతర పాయింట్లలో యూరియా, డీఏపీలను ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నామని తెలిపారు. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక భారం తగ్గించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్డీఆర్ జిల్లా విరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 40 మంది అర్హులైన లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆమె పంపిణీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గలంతైన మత్స్యకారుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలోని ఈఎస్ఐ డిపార్ట్మెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగిందని, ఇక్కడ సిబ్బందికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి 20వ తారీఖు నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు. వియత్నాం దేశంలో బోటు ప్రమాదంలో మృతి చెందిన మచిలీపట్నం నివాసి గెల్లి జయలక్ష్మి మృతదేహాన్ని జిల్లా యంత్రాంగం గ్రీన్ ఛానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి మచిలీపట్నంకు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి గెల్లి జయలక్ష్మి మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూసే 5 గంటల 10 నిమిషాలు దాటి 10 సెకండ్లు. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. గీత్ కథ చెల్లో హిందీ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి రాప్టా మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు. ఇంకా మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది సన్ ఆఫ్ సర్దార్ మూవీ నుండి. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విజయవాడ, వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి కొంతసేపట్లో కమర్షియల్స్ పాట అయితే వింటారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గీత్ గాథ చెల్లో. హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ తేజ్. మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గీత్ గాథ చెల్లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము గీత్ కథ చెల్లో. హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి స్వీటీ వేట్స్ అన్నారు ఈ మూవీ నుండి సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది సోను కే టీ టూ కి స్వీటీ మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని, మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని ముఖ్యమంత్రి మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో అభిప్రాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిన్న కొమ్మర్లలో దాల్మియా సిమెంట్ లైన్ 2 విస్తరణ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 3,478 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 12.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా 190 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో 20 లక్షల రూపాయల డీఎంఎఫ్ నిధులతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పండించే రైతులకు అవసరమైన యూరియా ఎరువు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లాలో ప్రధానంగా 2,25,000 ఎకరాలలో వరి పంట, 25,000 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతోందని, ఖరీఫ్ సీజన్ అయిన ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకానికి ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆమోదం తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన సంస్థ సిఎస్ఎంఆర్ఎస్ బృందం ఈరోజు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ కార్యక్రమం 4 రోజులుగా విజయవంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేటలో ఈ నెల 17వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ పోటీలలో భాగంగా ఈరోజు బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 13.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. భారత షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్పై వరుస గేముల్లో విజయం సాధించి 2వ రౌండ్కు అర్హత సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చేసే 6 గంటల 4 నిమిషాలు 50 సెకండ్లు. మరి కృష్ణా తీరంలోకి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. మరి కృష్ణా తీరంలో ఎంటర్ అయ్యే ముందు మరి మీకోసం ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది రంగస్థలం మూవీ నుండి. రంగస్థలం అనే పాట అయితే వస్తుంది, రాహుల్ సిప్లిగంజ్ పాడిన. ఈ పాటకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్టంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ 2x కేబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 కేబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్టంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జూలై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్

0: ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్దికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నూన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమకాలో ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూస్తే 6 గంటల 20 నిమిషాలు దాటి 50 సెకండ్లో నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి కృష్ణా తీరంకి వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకున్నాం, మరి మీకు స్మార్ట్ సిటీ మిషన్ గురించి తెలుసా? మరి భారతదేశం మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి అవి ఏమిటో చూద్దాం. కృష్ణ తీరంలో మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ దసరా మూవీ నుండి, చమ్కీలా అంగీలేస్ అనే పాట అయితే వస్తుంది. రామ్ మిరియాల ది పాడిన ఈ పాటకు మ్యూజిక్ సంతోష్ నారాయణ్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం. మరి కృష్ణా తీరంలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి స్మార్ట్ సిటీ మిషన్ గురించి. ఏదైతే మనం నగరాలపై దృష్టి పెడతారో, మెయిన్గా వాటిని అభివృద్ధి చేసి ఆ రెండు నగరాలను ఒకటిగా చేసి అక్కడున్న మెయిన్ అంటే అవసరాలు ఏమిటంటే వాటర్ సప్లై ఇంకా కరెంట్. మరి కరెంట్ అనేది కంపల్సరీ కదా. సో మరి అలాగే వాటర్ సప్లై కూడా చాలా ముఖ్యం అన్నమాట. మరి నిత్యావసరాలకు, మరి మనం డైలీ యూసేజ్కి వాటర్ అనేది కంపల్సరీ కదా. సో మరి ఇంకా కరెంటు విద్యుత్ అనేది ఇప్పుడు ఎంత అవసరమో మనందరికీ తెలుసు కదా. మరి రవాణా ఇంకా అలాగే ట్రాన్స్పోర్ట్ లేకపోతే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదనమాట. మరి ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఇంకా అందుబాటులో ధరలు ఉండే ఇల్లులు, అలాగే ఐటీ తప్పనిసరిగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ స్మార్ట్ సిటీ మిషన్ గురించి మనమైతే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కృష్ణ తీరంలో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బింబిసార మూవీ నుండి, ఓ తేనె పలుకులు అనే పాట అయితే వస్తుంది. హైమత్ సత్యయామిని వరికుంట వరకుప్ల యాదగిరి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కృష్ణా తీరంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి విత్యవరాజరావు కింగ్ మధుతో మనం ఉన్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా స్మార్ట్ సిటీ మిషన్ గురించి. మరి స్మార్ట్ సిటీ అవ్వాలి అంటే ఏమేమి ఉండాలి, మరి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి పరిపాలనను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడం, ఇందులో ఎలక్ట్రిక్ సేవలు, ఇంకా పౌరుల యొక్క భాగస్వామ్యం, ఇంకా వీడియో నేర పర్యవేక్షణ, తెలివైన ట్రాఫిక్ నిర్వహించడం స్మార్ట్ సిటీ యొక్క పరిష్కారాలుగా మనమైతే చూడవచ్చాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అంటే సుందరానికి అనే మూవీ నుండి ఎంత చిత్రం కదా అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తన, వైద్యనాథం పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి స్మార్ట్ సిటీ మిషన్ గురించి. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ ఎలాగా డెవలప్ చేయాలి, ఒక స్మార్ట్ సిటీని ఒక ఎలాగా అభివృద్ధి చేయాలి అనేది మనమైతే మాట్లాడుకున్నాం. మరి స్మార్ట్ మిషన్ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాటిపై పనిచేస్తుంది అన్నమాట. మరి పాత ప్రాంతాలను డెవలప్ చేయడం, అలాగే కొత్త గ్రీన్ఫీల్డ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, ఇంకా ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇంకా ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి స్మార్ట్ పరిష్కారాలను నగరం అంతటా అమలు చేయడం స్మార్ట్ సిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో మరి ఇన్ని స్మార్ట్ సిటీ యొక్క ఇన్ని స్టెప్స్ మనం అయితే చూస్తున్నాము. మరి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ గురించి, అలాగే స్మార్ట్ సిటీ మిషన్ గురించి ఎన్ని వేస్లో వెళ్ళాలి అనేది, ఎన్ని సిటీకి అయితే ఉండాలి ఉంటేనే, అలాగే లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంకా ట్రాన్స్పోర్ట్, ఇలాగా చాలా వేస్ వల్ల మనకి ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి, ఇంకా ఐటీ కంపెనీ రావడం వల్ల ఇంకా ఇలాంటి వేస్ మనమైతే చూడగలుగుతున్నాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం స్మార్ట్ సిటీ మిషన్ గురించి, ఇంకా వాటి వలన ఉపయోగాల గురించి. సో మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కృష్ణా తీరంలో, సాహో మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, బేబీ వాంట్ యూ టెల్ మీ అనే సాంగ్ అయితే వస్తుంది. శ్వేతమోహన్, సిద్ధార్థ్ మాధవన్, శంకర్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి మనకి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి స్మార్ట్ సిటీ గురించి, వాటి వల్ల ఉపయోగాల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదా ఇంకా స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ డెవలప్ చేసుకోవడం వంటి స్మార్ట్ పరిష్కారాలను నగరమంతటా అమలు చేయడం స్మార్ట్ సిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని తెలుసుకున్నాం కదా. సో మరి మనం కూడా మన స్మార్ట్ సిటీని డెవలప్ చేయడంలో మనం కూడా ఏదైనా ఉపయోగపడే విషయాలపై తప్పకుండా ఫోకస్ చేసుకోవాలి. అలాగే మన నగరం స్మార్ట్ అవ్వాలి అంటే మన సపోర్ట్ కూడా మనం ఎంతో కొంత ఇవ్వడం మన బాధ్యత కూడా. సో మరి ఇంకా చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి స్మార్ట్ సిటీ మిషన్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా, మరి ఇంకొన్ని విషయాలు మరి రేపటి కృష్ణా తీరంలో అయితే మాట్లాడుకుందాం. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సినిమా చూపిస్తామావా మూవీ నుండి, ఈ వేళలోన అనే పాట అయితే వస్తుంది. అనుదీప్ లిప్సిగా పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కృష్ణా తీరంలో.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 లక్షల

నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలు స్వీకరిస్తారని, అనంతరం వాటి విచారణ పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేసి అక్టోబర్ 3 తేదీన తుది ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు ముమ్మరంగా సిద్దమవుతున్న తరుణంలో వారికి అవసరమైన సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులు స్కీంలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561 పాయింట్ నష్టంతో 77,54 వద్ద, నిఫ్టీ 158 పాయింట్ నష్టంతో 24,52 వద్ద నిలిచాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా,
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్,
4: శామ్ సుహాని హో
2: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే. ఘర్ పహుంచతే హీ థకాన్ కేసే హూ మనోరంజన్,
4: ఆకాశవాణి హై నా. చైన్ కీ నీంద్ సే పహలే కుచ్ భూలే బిస్రే పల్, హర్ పల్
2: సఫర్ మే
4: ఆప్కే సాథ్
2: ఆకాశవాణి.
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ము

0: జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలు పంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసీ లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్లకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
2: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में प्रोडक्शन में यूज कर सकते हैं या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 7:16 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎండ్ అయిపోతున్నారు మనసున మనసులోకి. సో మరి మనసున మనసులోకి అందరూ రెడీగా ఉన్నట్టున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను మనసున మనసులో. మరి భీమ్లీ కబడ్డీ జట్టు మూవీ డైరెక్టర్ నేమ్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. భీమ్లీ కబడ్డీ జట్టు మూవీ డైరెక్టర్ నేమ్ అయితే తెలిస్తే కనుక ఇంకెందుకు కలిసాం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది డీజే దువ్వాడ జగన్నాథ మూవీ నుండి, సిటీ మార్ అంటూ జాస్ప్రీత్ జాస్ ఇంకా రీటా పడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ బాలాజీ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు మనసును మనసే. మరి మనసును మనసేలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భీమిలీ కబడ్డీ జట్టు మూవీ డైరెక్టర్ నేమ్ ఏంటో తెలిస్తే మెసేజ్ పంపించమన్నాను. ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు చూద్దాం. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి బి సెల్వ గణేష్ అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి అది కాదు రాంగ్ ఆన్సర్. ఇంకా నమస్కారం అండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా పాలెంపోలయ్య నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కోనసీమ జిల్లా నుండి మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సివి శ్రీనివాసరెడ్డి ఎన్ తేజారెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఇంకా కర్నూలు జిల్లా కోడుమూరు నుండి కూడా శ్రీనివాసులు అండ్ కృష్ణవేణి భారతి శ్వేత ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా తాతినేని ప్రసాదరావు రఘువీర్ సింగ్ సుగుణబాయి అంటూ హాయ్ నమస్తే అంటూ ఏ విధంగా అంటూ మెసేజ్ పంపించారు. ఏ విధంగా కాదు. సో మరి రైట్ ఆన్సర్ ట్రై చేయండి. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లె గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేనైతే రివీల్ చేస్తున్నాను, భీమిలీ కబడ్డీ జట్టు మూవీ డైరెక్టర్ నేమ్ వచ్చేసరికి తాతినేని సత్య అనమాట. తాతినేని సత్య ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇంకా నెక్స్ట్ ఆన్సర్ కూడా పంపించారనమాట. శ్రీలత గంగవరం పోలవరం జిల్లా నుండి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నున్న నుండి శోభరాని వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది మనసున మనసేలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సంయుక్త మీనన్ తెలుగులో ఫస్ట్ మూవీ ఏది? సంయుక్త మీనన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ వారసుడు మూవీ నుండి రంజితమే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి ఎంఎం మానసి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది, పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్ టైం చూసి 7 గంటల 30 నిమిషాలు అయితే అయిపోయింది. మనమున్నాము మనసున మనసైలో. మరి మనసున మనసైలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి సంయుక్త మీనన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏది అని చెప్పి. సో మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా వెంకటేశం హేమలత కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా వేటపాలెం నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్.

పంపించారు. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కర్నూలు జిల్లా నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పాలెంపోలయ్య ఆలగడ్డ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సివి శ్రీనివాస రెడ్డి అండ్ తేజారెడ్డి పొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మధు సార్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిశాంక్ ఎన్హని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధామున్న అక్షయ్ ఏలూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అక్కరపాక నుండి రామ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హంబాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గి శివయ్య ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కర్నూలు జిల్లా నుండి కూడా శ్రీనివాసులు కృష్ణవేణి భారతి శ్వేత ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ సంజన ఫ్రమ్ అన్నవరం నుండి ఫారెన్సిక్ స్టూడెంట్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అన్నమాట. సూపర్. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేనైతే రివీల్ చేస్తాను భీమ్లా నాయక్ మూవీ నుండి అనమాట. సో మరి భీమ్లా నాయక్ మూవీతో తెలుగులో సంయుక్త మీనన్ ఫస్ట్ మూవీ చేశారనమాట. మరి మనసును మనసులో చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సో మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను, మిస్టర్ పర్ఫెక్ట్లో తాప్సీకి తాతయ్యగా నటించిన అతని పేరు తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో తాప్సీకి తాతయ్యగా నటించిన అతని పేరు తెలిస్తే కనుక ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ రంగం మూవీ నుండి, ఎందుకో ఏమో అనే పాట అయితే వస్తుంది. అలాప్రాజు ప్రశాంతిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ హరీష్ జయరాజ్, ఇంకా లిరిక్స్ వచ్చి వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మనసున మనసులో, మరి మనసున మనసులో క్వశ్చన్ అడిగాను కదా, మిస్టర్ పర్ఫెక్ట్లో తాప్సీకి తాతయ్యగా నటించిన అతని పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రత్నం వైజాగ్ కళా తపస్వి అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హంపాపురం నుండి నాగభూషణం మగశివయ్య ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి నుండి వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కానూర్ నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, మహబూబ్ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పాలెంపోలే ఆలగడ్డ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నున్న నుండి శోభారాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దొర్నల బాలరాజు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్, ఎన్హని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చరణ్ ఫ్రమ్ హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హిమవంత్ కుమార్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మాగి తాతయ్య

పంపించారు సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు నుండి కూడా, ఇంకా అలాగే రఘువీర్ సింగ్ సుగనాబాయి ఏలూరు నుండి కూడా రైట్ ఆన్ సార్ మెసేజ్ పంపించారు. ఇంకా అక్కరపక్క నుండి రామగారు రైట్ ఆన్ సార్ మెసేజ్ పంపించారు. ఇంకా మురళీ మోహన్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ చూద్దాం రైట్ ఆన్సర్ ఏది కరెక్ట్ అనేది. ఇంకా కార్తీక్ అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చిరంజీవి నాగభూషణం మగసిబయ్య ముంతా పెద్దన్న కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆల్రెడీ మెసేజ్ పంపించి మళ్ళీ పంపిస్తున్నారు. సో మరి ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే దాసరిపాలెం నుండి పోల్ శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు అంటూ రైట్ గుంటూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి కే విశ్వనాథ్ అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది మనసును మనసులో. మరి ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆకాశ్ రామన్న మూవీ హీరో నేమ్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఆకాశ్ రావన్న మూవీ హీరో నేమ్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. రైట్ ఆన్సర్ ఎంతమంది పంపిస్తారో చూద్దాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సార్ మూవీ నుండి శ్వేతమోహన్ పడిన ఈ పాట అయితే వస్తుంది, మాస్టరు మాస్టరు అనే పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మనసున మనసులో, మరి మనసున మనసులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఆకాశ్ రావ్ అన్న మూవీ హీరో నేమ్ తెలిస్తే కనుక రైట్ మెసేజ్ పంపించండి వాట్సాప్లో అంటూ. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అంటే, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ సునీల్ అంటూ మెసేజ్ పంపించారు. సునీల్ కాదు, ఆకాశ్ రావన్న అని చెప్పి అన్నాను. సో మరి ఆకాశ్ రామన్న కాదు. ఇంకా భాస్కర్ పేట నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అక్కరపక్క నుండి రామగారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నార్కట్పల్లి మండలం నుండి వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీనాథ్ రవలి, మహబూబ్ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రత్నం వైజాగ్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అండ్ శివాజీ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కూడా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, మగసిబయ్య, ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నున్ను నుండి శోభరాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్ష్, రుత్విక రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కర్నూలు జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సివి శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రఘుబీర్ సింగ్, సుగనాబాయి ఏలూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజీవ్ కనకాల, శివాజీ అంటూ కానూర్ నుండి తాతారావు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదో రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో కాదో చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దోర్నాల బాలరాజు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హిమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి సూపర్గా అందరూ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. ఇది ఇవాళ్ళ మనసున మనసే. మరి సూపర్గా ఆన్సర్ అయితే పంపించి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాళ్ళ మనసున మనసే అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మీకోసం నెక్స్ట్ లాస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అయితే వచ్చేస్తుంది, పండగ చేసుకో మూవీ నుండి దొరికాడే దొరికాడనే పాట అయితే వస్తుంది. రామ్ రకుల్ ప్రీత్ సింగ్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రజా సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేటలో ఈ నెల 17వ తేదీన పర్యటించనున్నారు. రాష్టంలో మొదటిసారిగా ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ రుణ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సుమారు 30,000 మంది లబ్దిదారులు

తో ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 సర్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24 తేదీలోపు పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31 తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని, అదే రోజు నుంచి ఆగస్టు 30 తేదీ వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలు స్వీకరిస్తారని, అనంతరం వాటి విచారణ పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేసి అక్టోబర్ 3 తేదీన తుది ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24 తేదీ వరకు ఇంటింటికి సందర్శించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8 గంటల 5 నిమిషాలు అయితే అయిపోతుంది. మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ డ్యూయట్ డ్యూయట్లోకి. మరి డ్యూయట్ డ్యూయట్లో మీకోసం సూపర్ డ్యూయట్స్ అయితే మరి నేనైతే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు కలిసాం, డ్యూయట్ అయితే వినేద్దాం. ఫ్రమ్ ద మూవీ దోచే మూవీ నుండి ఒకరికి ఒకరం అనే పాట అయితే వస్తుంది. షల్మాలి కోల్గడే నివాస్ పాడిన ఈ పాటకు లిరిక్స్ శ్రీమణి, ఇంకా మ్యూజిక్ వచ్చి సన్నీ మిస్టర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: City FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విహిత్ భారతి 101.3 ఎఫ్ఎం. మనం ఉన్నాము డ్యూ డేట్లో. సూపర్ డ్యూట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది టెంపర్ మూవీ నుండి, వన్ మోర్ టైం అంటూ రంజిత్ లిప్సిక పడిన ఈ పాటకు మ్యూజిక్ అను ప్రూబెన్స్, లిరిక్స్ కందికొండ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి విహిత్ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనం ఉన్నాము డ్యూ డేట్లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు.

0: ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: పంజాబ్, హిమాచల్ ఔర్ లద్దాఖ్ కే దుర్గమ్ మార్గో సే హోతే హువే 26 జులై టార్గిల్ విజయ దివస్ కే పావన్ అవసర్ పర్ టార్గిల్ కే పవిత్ర వార్ మెమోరియల్ పహుంచేంగే. యే ఇతిహాస్ త్యాగ్ ఔర్ రాష్ట్ర భక్తి సే సంవాద్ కర్నే కీ యాత్రా హోగీ.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్ధితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ధి లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
2: Just held the review for Q1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: దో తరీకే రిఫార్మ్స్ హై, కుచ్ హై స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఔర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 8:41 అయితే అయిపోయింది. మనం ఉన్నాము డ్యూయట్. డ్యూయట్లో మనం అయితే కంటిన్యూ అయిపోతాం. మరి డ్యూయట్ డ్యూయట్లో మీకోసం నెక్స్ట్ డ్యూయట్ అయితే వచ్చేస్తుంది. నువ్వు వస్తావని మూవీ నుండి కొమ్మ కొమ్మ విన్నావంటేనే పాట అయితే వస్తుంది. హరిహరన్ చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ ES మూర్తి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

సుప్రభాతం చిత్రం నుండి సూపర్గా సాంగ్ అయితే వినేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పడిన ఈ పాటకు మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్, ఇంకా లిరిక్స్ వచ్చి చంద్రబోస్. మరి డ్యూట్ డ్యూట్లో మరి లాస్ట్ డ్యూట్ అయితే వచ్చేస్తుంది సూర్యవంశం మూవీ నుండి, కిలకిల నవ్వి అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ ఈఎస్ మూర్తి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో

వింటూ ఏం చేసేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసే 9 గంటల 2 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ మధుర స్వరాలలోకి. మరి మధుర స్వరాలకి వెల్కమ్ చెప్పేస్తూ మరి ఇవాళ మధుర స్వరాలు మీకు అందించడానికి మరి నేనైతే రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధు. మరి అతని మనసు తన ప్రేమించిన అమ్మాయికి చెప్పకనే చెప్తున్నట్లు ఉంటుంది ఈ పాట. మరి వింటే ఇప్పటికీ అప్పటికీ మర్చిపోలేని ఈ పాట మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. నిన్నే పెళ్ళాడుతా మూవీ నుండి ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాట అయితే వస్తుంది. రాజేష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సందీప్ సౌత, లిరిక్స్ వచ్చి సిరివెందుల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: City FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి సూపర్ గా సాంగ్ అయితే వినేశారు సింధూరం మూవీ నుండి, శ్రీనివాస చక్రవర్తి పాడిన. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. మరి మనమైతే ఉన్నాము మధుర స్వరాలలో. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. పంచభూతాలను ఒకే పాటలో వర్ణించడం కేవలం ఒక రచనకు మాత్రమే ఉంటుంది. మరి వారిద్దరి యొక్క ప్రేమ, ఒకరిపై ఒకరి ఇష్టం ఈ పాటలోని రచన. పాటలోనే వినేద్దాం. మీకోసం సాంగ్ అయితే వస్తుంది ఒకే ఒక్కడు మూవీ నుండి. నెల్లూరు నిర్జాన అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ మహాలక్ష్మి పడిన. ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివగణేష్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధురస్వరాలలో. మరి మధురస్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట తనను ప్రేమించిన అమ్మాయి కోసం. అబ్బాయి తన మాటలలో ఉన్న ప్రేమ ఈ పాట రూపంలో వింటే నిజంగా ఆమె అతనిని చివరికి అతని మాట విందో లేదో చూద్దాం. మరి ఈ పాట అయితే వినేద్దాం. మరి పెళ్లి మూవీ నుండి జాబిలమ్మ నీకు అంత కోపం అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ 2000. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట ఎటు విన్నా ఆమె మాటే, ఎటు వెళ్ళినా ఆమె ఊసే. నిజంగా ఆమెపై అతనికి ఉన్న ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమో ఈ పాటలో రచన కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ పాట అయితే వినేద్దాం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి మల్లికొయ్య వేగు అనే పాట అయితే వస్తుంది. హరిహరని కోసలే పాడిన ఈ పాటకు లిరిక్స్ కందుకుండా వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 10:01 అయితే దాటింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించిన రాగాలేలోకి. వినిపించిన రాగాలలో ఆపాత మధురాలను వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మరి మీకోసం ఆపాత మధురాలను అందించడానికి మరి నేను కూడా రెడీగా ఉన్నాను. మరి వినిపించిన రాగాలలో మరి ఫస్ట్ పాట అయితే వస్తుంది వాడే వీడు చిత్రం నుండి ఏమి కావాలి అనే పాట అయితే వస్తుంది. ఎస్ దానికి పడిన ఈ పాటకు రచన కోశరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వినిపించి నీరాగలిలో మనమున్నాము, ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సుపుత్రుడు చిత్రం నుండి పాట అయితే విన్నారు, ఘంటసాల పీసీసీలా పడిన. ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వినిపించి నీరాగలిలో మరి తర్వాత వచ్చే పాట బలిపీఠం చిత్రం నుండి కుశలమా నీకు కుశలమా అనే పాటనే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా పడిన ఈ పాటకు సంగీతం చక్రవర్తి, రచన దేవులపల్లి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించిన రాగాలలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట చిట్టమ్మ చిలకమ్మ చిత్రం నుండి భలేగా ఉంది వేళ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం సత్యం రచన దాశరథి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము వినిపించిన రాగాలలో.

పీకుడే మల్ల మేకు జారితే పిల్ల తోక పీకుడే మల్ల బొగ్గ మీద మొగ్గలు నబ్బురు పిట్ట పగ్గ మేసి పట్టుకుంట పిట్ట.

వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత పూజా చిత్రం నుండి పాట అయితే విన్నారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన. ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాశరథి. వినిపించిన రాగలేలో మరి తర్వాత వచ్చే పాట సోగ్గాడు చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన. ఈ పాటకు రచన ఆత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM.

స్టూడియోలో సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్. శుభరాత్రి. జై హింద్.